అద్భుత మంత్ర తంత్ర పూర్ణ స్వరూప జన వాంఛిత దానశీల వాత్సల్య సాగర కృపారస కృష్ణ మేఘ దేవత్రికూట గిరిశేఖర సుప్రభాతం నృత్తావసాన ఢమరుధ్వని సంప్రభూత సర్వాక్షర ప్రణుతి సుస్ఫుట తత్వసార శ్రీ సత్య సుందర శివాత్మక వాగధీశ దేవత్రికూట గిరి

ఆంధ్రప్రదేశ పరిరంజిత దివ్య దేశ రమ్య త్రికూటగి సంగత యోగి రాజా వాచామగోచర మహామహిమా ప్రమేయ కోటప్ప కొండ శరభేయేశ్వర సుప్రభాతం భక్తి ప్రపత్తి భరితాఖిల భక్త బృంద రమ్య ప్రదక్షిణ రతామృ

గురురాజమహం ప్రణమామి పరం హరివర్గ కుదుర్గ వినాశకరం పదసక్త సుభక్త సముద్ధరణం అణిమాది సముజ్వల

జ్ఞానామృత ప్రియ పిపాస మునీంద్ర బృంద సంసేవనోత్సవ సముత్సుక చిత్ర లీలౌ నిత్యావతృప్త్యమృత రూప ధరౌ ప్రశాంతౌ కోటప్ప దేవ చరణౌ శరణం ప్రపద్యే నిత్యాత్మ భావ నిరతాఖిల దాస వర్గ సంప్రార్థనాభిమత దాన గుణైక శీలౌ నాస్తిక్య రూప విషవృక్ష వినాశకౌ ద్వౌ కోటప్ప దేవ చరణౌ శరణం ప్రపద్యే దివ్యౌ మృకండు ముని పుత్ర సుదర్శితౌ తౌ శ్రీ శౌనకాది ముని బృంద

పరశు సంయుక్త మృగపాణి మనోహర శ్రీమేధా దక్షిణామూర్తే త్రికూటేశ్వర మంగళం సుసర్వోత్తమ దేవేశ స్మరభ

0: FM 90.4.
1: నిమిష మాత్రంలో వాళ్ళని మనం సంహరించగలం, ఇది ఆయనకు కావాలి. ఆయన చాలా సంతోషపడిపోయాడు. ప్రహస్తుడు అన్నవాడు, నేను వంచి దెబ్బ తీయగలను, ఒక్క అవకాశమే నేను వాళ్ళని చంపుతానన్నాడు. దుర్ముఖుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఇంతకన్నా రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నవాడు. ఆయన అన్నాడు, అనుమతి లేకుండా అసలు అంతఃపురంలో ప్రవేశించడం, లంకాపురాన్ని దహించడం, మనందరినీ దెబ్బతీయడం క్షమించరాని నేరములు, అవమానకరములు. కాబట్టి నీవు నాకు అనుమతిస్తే ఇప్పుడే నేను 100 యోజనములు దాటి ఆమలి ఒడ్డుకు వెళ్ళి హనుమని సైన్యాన్ని కూడా సంహరించి వచ్చేస్తాను, శుభవార్త నీకు చెప్పేస్తాను. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంత తేలికగా ఉంటుంది. అదే హనుమైతే అలా మాట్లాడరు. తాను పావువంతు సైన్యాన్ని నశింపచేసి వచ్చారు, తానొక్కడే లంకాపట్టణాన్ని తిరగేయగలరు. కానీ ఆయన అలా మాట్లాడరు. శత్రు దుర్భేజ్యమైనటువంటి లంక, చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తారు. శత్రు పరాక్రమాన్ని చాలా జాగ్రత్తగా లెక్క కట్టుకోవాలి ఎప్పుడూ, లేకపోతేనే యుద్ధంలో ప్రమాదం వస్తుంది. హనుమ అలా మాట్లాడతారు, వీళ్ళు ఇలా మాట్లాడతారు. ఎవరు మాట్లాడిన మాటకి ఇంకొకరు మాట్లాడిన మాటకి పొంతన ఉండదు. ఒకడు ఒకలా మాట్లాడతాడు, ఇంకొకడు ఇంకొకలా మాట్లాడతాడు. ఇన్ని విన్నవాడు సమన్వయం చేయడు. ఏ ప్రభువు సమన్వయం చేయాలో ఆయన సమన్వయం చేయడు. అన్నీ వింటాడు, లేచి వెళ్ళిపోతాడు. అంటే అతిశయం ఆయనకి. వజ్రదంస్తుడన్న రాక్షసుడు అన్నాడు, నరులు వానరులతో కలిసి వస్తున్నారు. 1,000,000,000 మంది వచ్చి లంకాపట్టణం మీద పడి యుద్ధం మొదలు పెడితే మనం యుద్ధం చేయడం కష్టం కావచ్చు. కాబట్టి ఇతనికి కొంచెం పిరిగితనం ఉంది, వాళ్ళలా మాట్లాడలేదు. కాబట్టి మహాప్రభు మీరు అనుమతిస్తే మనం కామరూపులం, రాక్షసులందరం వానర రూపాలు పొందుతాం, పొంది వానర సైన్యంలో కలిసిపోతాం. 1,000,000,000 వానర సైన్యం ఉంది కాబట్టి గుర్తుపట్టరు, వెనకాతల కలిసిపోతాం. కలిసిపోయి వాళ్ళు సముద్రాన్ని దాటడానికి ఏదైనా ఉపాయాన్ని పన్నితే వాళ్ళు సముద్రం

దాకా వచ్చిన తర్వాత వాళ్ళు దాటడానికి ఏ ఉపకరణాన్ని ఎంచుకున్నారో దాన్ని సముద్రంలో ముంచేస్తాం, సైన్యం అంతా సముద్రంలో పడిపోతుంది. అథవా వాళ్ళు దాటి వచ్చిన అకస్మాత్తుగా మేము రాక్షస రూపాలు పొంది సైన్యంలో కలిసిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ సంహరిస్తాం. ఇది తేలిక. కాబట్టి నువ్వు అనుజ్ఞయి, మేము వెళ్ళి అలా సంహరిస్తా ఉన్నారు. కుంభకర్ణుని యొక్క కుమారుడు నికుంభుడు, వజ్రహనువు వాళ్ళందరూ కూడా వెంటనే కోపంతో అసలు ఊగిపోయారు. వాళ్ళందరూ వాళ్ళు ఒక పెద్ద లెక్క, నువ్వు అనుమతి మేము వెళ్ళి చంపేస్తాం ఏమిటో, అంత తేలిక అన్నట్టు రామలక్ష్మణుల్ని చంపడం వాళ్ళ దృష్టిలో అంత తేలిక అంటే శత్రుబలాన్ని అసలు అంచనా వేసేటటువంటి లక్షణము లేని గర్వోద్ధతులు, అంతటి అతిశయం ఉన్నవాళ్ళు. అందుకు కదంటే రాక్షసత్వం. వీళ్ళందరూ ఊగిపోతుంటే చూశాడు. ఎంతమంది మాట్లాడారో తెలుసా అండి, ఎంతమంది మాట్లాడినా ఒక్కటే మాట, అదొక పెద్ద లెక్క, వెళ్ళి వాళ్ళని సంహరిస్తాం. సూర్యశత్రు, సుప్తఘ్నుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, అగ్నికేతువు, రశ్మికేతువు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, అతికాయుడు, దుర్ముఖుడు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతుంటే విభీషణుడు లేచి మీ అందరూ కూర్చోండి అన్నాడు. అందరూ కూర్చున్న తర్వాత విభీషణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ధర్మాత్ముడు. విభీషణుడికి రాక్షస కులంలో పుట్టిన అంత ధర్మం ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాల వల్ల వచ్చింది. విశ్రవసో బ్రహ్మ దగ్గరికి రావణాసురులు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ యొక్క తల్లి వెళ్ళి సమాగమాన్ని అపేక్షించినప్పుడు అసుర సంధ్య వేళలో వెళ్ళింది. కాబట్టి ముందు పుట్టిన వాళ్ళందరూ అధర్మాత్ములు పుట్టారు. బాగా చీకటి పడిన తరువాత సమాగమ ఫలితంగా పుట్టినటువంటి వాడు ధర్మాత్ముడయ్యాడు. కాబట్టి అదొక ధర్మాన్ని రామాయణం ఆవిష్కరిస్తుంది. రెండవది, వీళ్ళు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ముగ్గురు వెళ్ళి తపస్సు చేశారు. మొదట రావణుడికి ప్రత్యక్షం అయ్యారు బ్రహ్మగారు. నాకు చావు లేకుండా వరం కావాలన్నాడు, ఆయన ఇవ్వలేదు. తర్వాత ఏదో కొన్ని పేర్లు చెప్పాడు, వీళ్ళ వల్ల నాకు చావు ఉండకూడదన్నాడు. నరవానరములను నేను అడగని అడగనన్నాడు. కుంభకర్ణుడి విషయం తర్వాత మీకు నేను మనవి చేస్తాను. ఎలాగో పెద్ద అల్లరే వస్తుంది ఆ కుంభకర్ణుడితోటి. విభీషణుడి దగ్గరికి వచ్చి బ్రహ్మగారు అడిగినప్పుడు విభీషణుడు రెండు విషయాలు అడిగాడు. మహా గొప్ప ఆపద సంభవించినప్పుడు కూడా నా బుద్ధి ధర్మమును విడిచిపెట్టకుండుగాక, నాకా వరం ఇమ్మని అడిగాడు. బ్రహ్మాస్త్రము ఉపదేశము లేకుండా నాకు భాషించుగాక, ఉత్తరకాండలో చెప్పారు ఈ రహస్యం. కాబట్టి నాకు ఈ రెండు ఇవ్వమని అడిగాడు. వెంటనే బ్రహ్మగారు అన్నారు, నాయనా నువ్వు చిరంజీవి, నీకు మరణం లేదన్నాడు. ఎవరు నేను మరణించకూడదని అడిగాడో వాడికి ఇవ్వలేదు, ఎందుకంటే వాడు అధర్మాత్ముడు కనుక. ఎవరు అడగలేదో, ధర్మం నాకు కావాలన్నాడో ఆయన బతికుంటామన్నారు. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రతికుండడం ఉంటుంది, అంటే శుభవార్తలు ఉంటాయి. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ మంగళము ఉండే అవకాశము ఉండదు. ధర్మమే ఆలంబనము. కాబట్టి ఇప్పుడు ఆయన లేచి అంటున్నాడు, ప్రమత్వేష్వభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినాకృతాహ. నాయన, ప్రమత్తేష్వభియుక్తేషు, ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలని చూడాలి. అవతలవాడు మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు దెబ్బతీయడానికి వీలుగా బాగా ఇరుకలో లేడు కదా, కొంచెం ప్రమత్తుడై ఉండాలి, అంటే ఉదాసీనుడై. ఇప్పుడు మనకు వచ్చిన ప్రమాదం ఏమిటి అని యామరపాటుతో ఉన్నవాడి మీదకి యుద్ధానికి వెళ్ళి కొట్టాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం కాకుండా ఇంకోడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్న విషయాన్ని చూసుకోవాలి. లేకపోతే ఒకడి మీద ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది. లేదా వచ్చిన ఇద్దరులో ఒకటితో అవతలాయన సంధి చేసుకుంటే అవతలాయన బలం దివిడీకృతం అవుతుంది. కాబట్టి ఇంకొకడు కూడా యుద్ధానికి వెళ్ళటం లేదు అన్నది నిర్ధారించుకోవాలి. ఆయన ఇంద్రియ సుఖములలో మునిగి జాగరూకుడుగా లేకుండా ఉన్నాడు. ఆయన పట్ల విధి బలంగా లేదు, ఈశ్వరానుగ్రహం లేక అన్నిటినీ కోల్పోయి ఉన్నాడు అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. మీరు రాముడి మీద యుద్ధానికి ఎడుతున్నారు. రాముడు అప్రమత్తం కథం తంతు విజిగీషం బలేస్థితం జితరోషం దురాధర్షం ప్రదర్శగితు మిచ్చద. రాముడు అప్రమత్తుడై ఉన్నాడు. శత్రు సైన్యం ఎటువైపు నుంచి వస్తుందో అని వెయ్యి కళ్ళతో చూస్తున్నాడు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నాడు. ఏమీ తన పక్కన లేకపోయినా ఇవాళ పరోపకారం చేసి కొన్ని కోట్ల కోట్ల వానరముల యొక్క బలాన్ని సమీకరించుకున్నాడు. విజిగీషం జయాన్ని సాధించి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఎందుకని?

ఫోన్లే యుద్ధంలో ఓడిపోతే ఏమైంది, ఇప్పుడు ఆ రాజ్యం మనకి రాకపోతే ఏమొచ్చిందని వెనక్కి వెళ్ళిపోయి ఇంకో మాట వచ్చే పరిస్థితి కాదు. తన భార్య ఇక్కడుంది కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో రాముడున్నాడు. జితరోషం దురాధర్షం, ఆయన కోపాన్ని గెలిచినవాడు. ఎవడు కోపాన్ని గెలిచాడో వాడు ఆలోచన గొప్పగా ఉంటుంది. గెలిచినవాడవు కావని రావణాసురుడికి హెచ్చరిక. కాబట్టి నీ బుద్ధి సరిగ్గా ఉండదు. దురాధర్షం, ఆయన ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంత తేలికేం కాదు. వాలినంతటి వాణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. దుష్కరం తక్కయేతవా, అటువంటి వాణ్ణి ప్రదర్శగితుమిచ్చదా, ఎలా యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు? అంత తేలిగ్గా ఏమిటి, ఒక్కడ వెళ్ళి చంపేస్తాను, నేను విరిచేస్తాను, నేను చంపేస్తాను అంటున్నారే. హనుమ వచ్చి లంకనంతటినీ కాలిస్తే ఏం చేశారు మీ అందరూ? పావు వంతు సైన్యాన్ని చంపి ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క సమూహాన్ని పంపుతుంటే, వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు చంపేస్తుంటే ఎవరం వెళ్ళి ఆపగలిగాం? ఆయన రావణుణ్ణి అధిక్షేపించి మాట్లాడుతుంటే ఎవరం నిగ్రహించగలిగాం? ఇప్పుడు కొత్తగా మేము వెళ్ళి చేసేస్తాం, మేము వెళ్ళి చేసేస్తాం అన్నాం. శత్రువు యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేయడం కాదా? అలా మనం మీరు మాట్లాడచ్చా? సముద్రం లంఘయిత్వాతు ఘోరం నద నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేతవా. నదీనదములకు సమాగమ స్థానమైనటువంటి సముద్రాన్ని, 100 యోజనముల సముద్రాన్ని గడచి ఒక వానరుడు లంకాపట్టణంలోకి వచ్చి ఒక రాత్రంతా అన్వేషించి లంకంతా చూసి సీతమ్మ ఎక్కడుందో పట్టుకుని ఆవిడితో మాట్లాడి శత్రు సైన్యాన్ని చంపి రావణ దర్శనాన్ని పొంది మాట్లాడి నేను ఎలా వచ్చానో అలా వెడతానని చెప్పి వెళ్ళిపోతే మీరు పట్టుకోలేకపోయారు. మీరు అక్కడికి వెళ్ళి హనుమన్ చంపుతానంటున్నారు. కొన్ని కోట్ల వానరముల మధ్యలో ఉన్నవాడిని, రామలక్ష్మణుల చేత రక్షింపబడుతున్నవాడిని, ఇది ఏదో ప్రలాపం కింద ఉంది తప్ప శత్రుబలాన్ని అంచనా వెయ్యడం కొంది ఉందా? బలాన్య పరిమేయాని వీర్యాణి చ నిశాచరాహ పరేషాం సహసా వజ్ఞ న కర్తవ్యా కథంచన. ఎప్పుడైనా ఆలోచన చేసే ముందు ఎటుటి బలం యొక్క శక్తిని సరిగ్గా అంచనా వెయ్యకుండా యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు గెలుస్తాడన్న నమ్మకం ఎప్పుడూ ఉండదు. ఇన్ని బలాలతో ఉన్నటువంటి రాముడి మీద మీరు యుద్ధానికి ఎలా వెడతారు? కించ రాక్షస రాజస్య రామేణావకృతం పురా రజహారజనస్థానాత్ యస్య భార్యాం యశస్వినః. అసలు ఈ యుద్ధానికి అంతటికీ కారణమేమిటి? అవతలాయన కోరి మన మీదకి యుద్ధానికి రావట్లేదు, మనం ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కానీ యుద్ధం ఎందుకు వచ్చింది? జనస్థానంలో తన పని తను చేసుకుంటూ మునివృత్తిలో ఉండి తండ్రి మాట ప్రకారం అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని అపహరించి రావణుడు ఎందుకు తేవాలి? తెచ్చి ఎందుకు లంకాపట్టణంలో ఉంచాలి? ఉంచబట్టి కదా రాముడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి ఇన్ని కోట్ల వానరాలతో వస్తున్నాడు. యుద్ధం అన్నదాన్ని ఎప్పుడూ కూడా 4 రకాలుగా ఎదుర్కోవాలి, సామ దాన భేద దండోపాయముల చేత. ఇప్పుడు అసలు యుద్ధం చేసి ఇంతమంది రాక్షసులు ఈ కాంచన లంక నశించవలసిన అవసరమేముంది? ఏ సీతమ్మని మనం తెచ్చామో తప్పు కనుక ఆ సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేస్తే శరణాగత వత్సలుడు రాముడేమండ అయిపోయిందిగా. అసలు మీరు వాళ్ళని చంపుతామన్న మాట ఎందుకంటున్నారు? తప్పు వాళ్ళ దగ్గరుందా మన దగ్గరుందా? తప్పు మనం చేశాం. తప్పు మనం చేసి అవతల వాళ్ళు తప్పు చేశారన్నట్టు మాట్లాడడం, వాళ్ళని చంపేస్తారంట మన తప్పు కాదా? మన తప్పు పెరుగుతోంది తప్ప మన ఒప్పు చెయ్యబడుతోందా? తప్పు దిద్దబడుతోందా? తప్పు మన దగ్గరుండి తప్పు పెరగడం, ఒప్పు వాళ్ళ దగ్గరుండడం, ఒప్పు తప్పుని కప్పేస్తుంది. ఎప్పటికైనా ఒప్పు తప్పున్న వాడిని భక్షించేస్తుంది. కాబట్టి మనం నిహతులం అవుతాం. కాబట్టి వెంటనే తీసుకెళ్ళి మనం ఇచ్చేయద్దా? కరో యజ్జతి వృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. కాదు కాదు, కరదూషణాదుల్ని రాముడు చంపాడు అందుకని మనం యుద్ధానికి ఎడుతున్నాం అంటారా? కరదూషణాదుల్ని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? రాముడు యుద్ధానికి పిలిచాడా కరదూషణాదుల్ని? ఆయన ఏం పిలవలేదే. శూర్పణకని వెళ్ళమని ఎవడు చెప్పాడు? శూర్పణక మాట పట్టుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వెళ్ళి బాణప్రయోగం చేసిన తర్వాత ఏ ప్రాణి అయినా తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయదా? పరాక్రమవంతుడైన రాముడు తనని రక్షించుకునే ప్రయత్నంలో విడిచిపెట్టినటువంటి బాణ పరంపరలకు 14,000 మంది తెగటారిపోతే రాముడి తప్ప, యుక్తాయుక్త విచక్షణ లేకుండా యుద్ధానికి వెళ్ళిన కరదూషణాదుల తప్ప.

0: వాడెవరుంటాడో, వేరొకరి ఇల్లాల్ని మోహించిన వాడెవరుంటాడో, పరస్త్రీని కామంతో ముట్టుకున్నవాడెవరుంటాడో, వాడి యొక్క ఐశ్వర్యము నశించిపోతుంది. అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము క్షయమైపోతుంది. అటువంటి వాడు పాపాత్ముడై నీచమైనటువంటి జన్మల్ని పొందుతాడు. అటువంటి వాణ్ణి నమ్మి వెనకనున్న వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఇంతటి మహాపరాధమని తెలిసి, ఇంతటి పాపం చేసి సీతమ్మన అశోకవనంలో ఉంచి మనం యుద్ధానికి దిగుతున్నామని తెలిసి కూడా మనం ఎందుకు యుద్ధం చేయాలి? సీతమ్మని తీసుకెళ్లి అర్పణ చేసేస్తే సంతోషంగా హాయిగా మనం జీవించవచ్చు. కాబట్టి ఏతన్నిమిత్తం వైదేహ్య భయం నహ సుమహద్భవేత్ ఆహృతాసా పరిత్యాజ్య కలహార్థే కృతేన కిం. అసలు కలహానికి కారణమేదో మీరు విచారణ చెయ్యండి. సీతమ్మని తేవడమే కలహానికి కారణం. సీతమ్మని తేవడం కలహానికి కారణం కనుక సీతమ్మని ఇచ్చేస్తే అయిపోయిందండి, కలహం లేదు. మీరు కలహం ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు, కానీ కలహ కారణాన్ని ఎలా తీసేయచ్చని ఎందుకు ఆలోచించారు? కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. నన క్షమం వీర్యవత తేన ధర్మానువర్తిన వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలి. అనర్థదాయకమైనటువంటి ఈ యుద్ధాన్ని చేయడం మానేసి చక్కగా ఏనుగులతో గుర్రాలతో కాంచన లంకయ్యి ఇంత వైభవంగా ఉన్నటువంటి ఈ లంకా పట్టణాన్ని రక్షించాలంటే సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి మనం కృతకృత్యులం అవుదామన్నారు. ఏ ఒక్కడు మాట్లాడిన వాడు లేడు. రావణుడు కనీసం స్పందించలేదు. ఇది రావణ సభ, అది రామసభ, ఇది తేడా. కాబట్టి విజయాన్ని కోరుకునేటటువంటి వాడు నలుగురిని కలుపుకోవాలి. నేనే బాగా నిర్ణయం చెయ్యగలనన్న అతిశయంతో ఎప్పుడూ ఉండకూడదు. అవతల వారు ఒక మాట చెప్పారనుకోండి, నా ఆలోచన కన్నా ఇది బాగుంది అనిపించింది అనుకోండి, కార్యంలో జయం రావడం ప్రధానమా, నీ ఆలోచన నెగ్గడం ప్రధానమా? ఇది పరీక్ష ఏం కాదు, ఎవరు తెలివైన వాళ్ళన్న పరీక్ష కాదు. అందరూ కలిసి కార్యాన్ని నడిపించడం ప్రధానం. నీ ఆలోచన కన్నా అవతల వారి ఆలోచన బాగుందనుకో, ఓ చాలా బాగుందండి ఇలా చేద్దామైతే అని నువ్వు అనగలిగితే నువ్వు ఉదారుడవు. అది నీ సౌశీల్యత, చాలా గొప్పవాడివి నువ్వు. కాదు, నేను అన్నాను కాబట్టి ఇలాగే జరగాలంటే అప్పుడు కార్యం ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు అనుకున్నట్టు కార్యం జరగాలన్న ఒక మూర్ఖత్వం నీ ఎందున్నట్టు లెక్క. అందుకే రావణుడు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పిన దానిలో ఉన్న సారాన్ని పట్టుకోడు. రాముడు అలా కాదు. తను ఏదైనా చెయ్యాలనుకుంటే ఎందుకు అలా చేస్తున్నాడో, ఇతరులు చెప్పింది ఎందుకు వింటలేదో చెప్పి చేస్తాడు. రావణుడు చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నేను ఇందుకు చేస్తాను నువ్వు చెప్పింది ఇందుకు తప్పు అనడం, ఎందుకంటే తనది తప్పని తెలుసు, ఇతరులది ఒప్పని తెలుసు. అసలు ఒప్పన్నది చెప్పకుండా కొంతమందిని తొక్కేస్తాడు. ఒప్పన్నది చెప్పిన వాళ్ళ మాట వినకుండా మౌనం పాటిస్తాడు. తాను మాట్లాడవలసి వస్తే ఆ ఒప్పు చెప్తున్న వాడిని బయటికి తరిమేస్తాడు. కాబట్టి చెప్పే సాహసం ఎవరో చేయకుండా చేస్తాడు. ఇది ఎక్కడికెడుతుంది? తన వినాశనానికి వెడుతుంది. కాబట్టి కార్యజయం కోరుకున్నవాడు, జీవితంలో తన అభ్యున్నతిని కోరుకున్నవాడు సలహా అడగడం అంటే సలహా అడగడం కిందే అడగాలి. సలహా అడిగేటప్పుడు ఆయన ప్రాజ్ఞుడు మనం అడుగుతున్నాం, అనుకుంటేనే అడగాలి. ఒక కార్యానికి పెద్దరికం ఒకరికి ఇస్తే ఆయన పెద్దరికానికి తగినవాడే అని నిర్ణయించుకుంటే ఇవ్వాలి. ఒకసారి ఇస్తే ఆయన పెద్దరికానికి పాడు చేయకూడదు. నువ్వు ఎంత నిర్భయంగా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఆయన పెద్దరికం ఉన్నవాడు, ఆయన నిర్వహణ సమర్థుడు, ఆయన చేస్తాడని నువ్వు నమ్మి ఉండాలి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ వేలు పెట్టకూడదు, స్వేచ్ఛ ఇచ్చేయాలి, నడిపించండి అనగలిగి ఉండాలి. ఇవి నిర్వాహకత్వం ఉండేటటువంటి వాడికి ఉండవలసిన లక్షణాలు. మీరు రాముణ్ణి చూడండి, ఇవి మీకు కనపడతాయి. నీలుణ్ణి పంపించి మళ్ళీ నీలుడి వెనక ఓ గూఢచారిని పంపించాడు. అదే రావణుడైతే ఎవ్వరిని నమ్మడు, ఎవ్వరిని నమ్మడు. ఎందుకు నమ్మడంటే వాడు చెయ్యడు అని ఒక అపనమ్మకం, చేస్తాడు అని నమ్మడు. నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, చెయ్యని వాళ్ళు ఉంటారు. చేసేవాడిని నమ్మకపోతే ప్రమాదం కదా అది. అసలు చెప్పినవాడి మాట వినడు. మంచి చెప్పిన వాడిని మీరు తరిమేశారనుకోండి, ఇక మంచి చెప్పే ప్రయత్నం ఎవరు చేస్తారండి? మీ దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు ఎవరుంటారంటే, మీరు చెప్పిందే నిజమనేవాళ్ళే మీ దగ్గర ఉంటారు కదా. అందరినీ మీరు అడుగుతున్నట్టే ఉంటుంది, కానీ మీరు అందరినీ అడిగినట్టు సభ పెడతారు, కానీ మీరు అనుకున్నదే నిజమవుతుంటుంది. ఇలాంటివి మీరు చూడలేదా? ఇప్పటికీ ఉంటాయి ఇలాంటివి.
1: అందులో చమత్ అవి రావణ సభలు అని గుర్తు, రామసభలు వేరుగా ఉంటాయి.

కాబట్టి వినలేదు రావణుడు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు విభీషణుడు లేచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, తాను త్రికరణ శుద్ధిగా నమ్మి యథార్థమిది అనుకుని తాను చెప్తే దానికి స్పందన లేనప్పుడు, ఎవ్వరూ దాని మీద మాట్లాడనప్పుడు ఆ సభలో వినేవాడు లేడు, ఆ సభలో తన మాటని పట్టుకుని నచ్చ చెప్పేవాడు లేడు. అంటే మిగిలిన వాళ్ళకి ఏం కావాలంటే రావణుడి ప్రాపకం కావాలి. ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసినా తప్పని చెప్పేవాళ్ళు కారు. పోనీ ఒకడు చెప్పినా ఏమన్నా ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏదో ఆలోచించవలసిన విషయం ఉందండనేటపాటి ధైర్యం చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సభలో చెప్పడం కన్నా రావణుడు ఒక్కడు ఉన్నప్పుడు చెప్పడమే మంచిది. ఎందుకని? తాను సోదరుడు, వెళ్ళగలడు, మాట్లాడగలడు. వీళ్ళందరి మధ్యలో మాట్లాడి ప్రయోజనం ఏమిటి? వాళ్ళు ఎవరు ఇక మాట్లాడరని తెలుసు. తన సోదరుణ్ణి రక్షించుకోవాలంటే సోదరుడు కాబట్టి అంతఃపురానికి వెళ్ళి మాట్లాడడం మంచిది. కాబట్టి ఇంకెందుకు ఆ సభలో లేచి వెళ్ళిపోయాడు? ఇది ఆయన ప్రాజ్ఞత. ఒక్కొక్కడు ప్రవర్తన ధర్మాన్ని నమ్మిన వాడు ధార్మిక కోణంలోనే చూస్తాడు. విభీషణుడు యొక్క ఔదార్యం, విభీషణుడు యొక్క మంచితనం మాట్లాడి వెళ్ళిపోవడంలో కూడా మనకి కనపడుతుంది. మరునాటి ప్రాతకాలంలో రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. అబ్బో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, బ్రాహ్మణులు, మంత్రాలు, ఆశీర్వచనాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంచి యవ్వనంలో ఉన్నటువంటి అందగత్తెలందరూ తిరుగుతున్నారు. కోలాహలం, ఆ ముందంతా కూడా రథాలు, బంట్లు, విచ్చుకత్తులు, పహరాలు ఎలా ఉండాలో అలా ఉంది. మేఘములతో కూడినటువంటి సముదాయమా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి విభీషణుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత కనుసన్న చేశాడు రావణాసురుడు. కూర్చో అని ఇలా చూపించాడు ఒక ఆసనాన్ని. ఎందుకని? లేచి వచ్చి, తమ్ముడా ఏమిరా ఇలా వచ్చావు ఇంత తెల్లవారకట అని కౌగిలించుకోడు. ఆయన తెల్లవారకట ఎందుకు రావాలి అంటే అది బ్రాహ్మీ ముహూర్తం, అది ప్రసన్నమైన కాలం, అది కేవలము ఈశ్వరానుగ్రహమునకు యోగ్యమైనటువంటి కాలం. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ కూడా ఏం చెప్తారంటే, ఒక సంవత్సరాన్నంతటిని ఒక రోజుగా మీరు భావన చేస్తే ప్రాతకాలం కిందకు వచ్చేది ఏదో తెలుసా అండి? శారదానవరాత్రులు. శారదానవరాత్రులు ప్రాతకాలం కిందకు వస్తాయి. అందుకే శారదానవరాత్రుల ఉపాసన చేయకుండా ఎవరు ఉండరు. శారదానవరాత్రులు చెయ్యాలి. అసలు మన ఋషుల ప్రజ్ఞ అంతా ఎక్కడుందో తెలుసా అండి? ఆ పెట్టడంలో ఉంది. మీరు చూడండి, నక్షత్రాలు ఇన్ని మనకి 27 నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. చిత్రా నక్షత్రం ఎప్పుడు వస్తుంది? 13 ముందు, 13 వెనక తోసి మధ్యలో నక్షత్రం చిత్రా నక్షత్రం. చిత్రా నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేటటువంటి చైత్రమాసం మొదటి మాసం. అదేమిటి? అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజ మాసం కదా మొదట రావాలి? రాదు, చైత్రమాసం ముందు వస్తుంది. ఆశ్వీజ మాసం మధ్యలో గడుతుంది. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, తర్వాత ఆశ్వీజం వస్తుంది. ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? చైత్రంలో మొదలవదు, ఆశ్వీజంలో మొదలవుతుంది. శారదానవరాత్రులు అప్పుడు మొదలవుతాయి. అసలు ముందు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు ప్రకృతిని దాటగలిగితే, తమోగుణ రజోగుణాలని దాటగలిగితే, ఆ తర్వాత నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం. శారదానవరాత్రులు బాగా పట్టించిన వాడికి వసంత నవరాత్రులు పట్టిస్తాయి. ఇవి శారదానవరాత్రులు ముందు, వసంత నవరాత్రులు వెనక్కి వస్తాయి. చైత్రమాసంలో జరిగే వసంత నవరాత్రులు. ఉపాసన ఎలా ఉండాలో అలా సంవత్సరాలని తీసుకొచ్చారు పెద్దలు. దక్షిణాయనం, ఉత్తరాయణం కింద అందుకని విభాగం చేశారు ఉపాసన. సరే, అది కాలము శారదానవరాత్రులు ఆడావిడ అనుకోండి. కాబట్టి శారదానవరాత్రులు సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేసినప్పుడు అది బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తాయి. అది తెల్లవారుజాము సమయం. తెల్లవారుజాము సమయం ఎప్పుడు శుభాన్ని కోరుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు లేచి ఈశ్వరోపాసన చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటంటే మనసు ప్రసన్నంగా ఉంటుంది ఆ సమయంలో. కాబట్టి అప్పుడైతే వింటాడేమో, వింటే ఏమవుతుంది, తనకేమీ సన్మానం అక్కర్లేదు, ఆయన బాగుపడతాడు. సోదర ప్రేమ. కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడదామని వెళ్ళాడు. నిన్ననూ మాట్లాడాడు కదండి. నిన్న మాట్లాడింది తన కొరకు మాట్లాడాడు అని అర్థమైంది అనుకోండి, తన అభ్యున్నత కొరకు మాట్లాడింది అని నమ్మాడు అనుకోండి, ఇప్పుడు చక్రవర్తిగా కూర్చోలేదుగా, రాజ్యసభ కాదుగా. అన్నగారు ఇల్లు, తమ్ముడు వెళ్ళాడు. అన్నగారు తమ్ముడిని కౌగిలించుకోవడానికి మర్యాదలు ఎందుకు? లేచి, తమ్ముడా ఏమిరా ఇంత పొద్దున్నే నా కోసం వచ్చావు, దా కూర్చో, ఏమిటి విశేషం అని అడగాలిగా. ఆయన ఏం మాట్లాడలేదు అన్నాడు. ఓ ఆసనం చూపించాడు, కూర్చో అంటే మళ్ళీ పొద్దున్నే వచ్చేదో మొదలెడతా ఏంటి అన్నట్లు విముఖంగా ఉన్నాడు. అంటే ఎప్పుడూ మంచి వినడా

దానికి సిద్ధంగా ఉండడు. ఇది 10 తలకాయలున్నా నిలబడవు. శ్రీరామాయణ సందేశం అదే. నీకు తెలియకపోవడం ఇప్పుడు తప్పు కాదు, నీకు చెప్పినా వినకపోవడం మాత్రం నీ కర్మ. కాలచోదిత, నువ్వు కాలము చేత ఆ ఫలితాన్ని పొందేయడానికి సిద్ధపడిపోతున్నావు. నిన్ను తప్పించడం ఎవరికి కుదరలేదు అని గుర్తు. కాబట్టి మనుష్య జీవితంలో పెద్దల మాట వినడం అన్నది ఎంత ముఖ్యమో మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రామాయణాన్ని. అంతేకాని ఏదో కథాపరంగా ఆ శ్లోకం చదివేసి విభీషణుడు వెళ్ళాడు ఇలా అన్నాడు ఆయన కూర్చున్నాడని చెప్పడానికి నేను ఎందుకు, అక్కర్లేదు. మనమేమన్వయం చేసుకోవాలో తెలుసుకోవలసి ఉంటుంది రామాయణం చదివితే. కాబట్టి యదా ప్రభృతి వైదేహి సంప్రాప్తే మాం పురీంతవ తదా ప్రభృతి దృశ్యంతే నిమిత్తాన్యశుభన అశుభానినః. అన్నయ్య, నువ్వు ఏనాడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చోపెట్టావో ఆనాటి నుంచి లంకాపట్టణంలో దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. అంటే లంక పతనమైపోవడానికి సీతమ్మని నువ్వు తేవడమే కారణము అన్నది స్పష్టంగా తెలుస్తోంది. దాని పతాక స్థాయి ఇప్పుడు జరగబోయే యుద్ధం. ఏమి కనపడ్డాయిరా అని అడుగుతావేమో. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్రసంగ హుతోప్యగ్ని నసమ్యగ్ అభివర్తతే. ఎప్పుడైనా హోమం చేద్దాము అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చితే నువ్వు సీతమ్మని తీసుకొచ్చిన రోజు నుంచి చిటపట శబ్దాలతో విస్ఫులింగాలు వస్తున్నాయి అగ్నిహోత్రం నుంచి. ప్రసన్నంగా జ్వాల పైకి లేవట్లేదు, నాలుక అని ఎలా పుచ్చుకుంటుందో అగ్ని జ్వాల అలా పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే దేవతలందరూ తృప్తి పొందుతున్నారని గుర్తు. అగ్ని జ్వాల లేవట్లేదు. అగ్ని జ్వాల దగ్గర మీరు ఎందుకు ఉండలేరంటే ఇలా ఇలా వెనక్కి తప్పుకోవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా అండి. చిటపటలతో విస్ఫులింగాలు అంటారంటే రవ్వలు లేచి మీద పడుతున్నాయి అనుకోండి, పెటిల్లు పెటిల్లు అని పేల్తూ, మీరు వాడవలసినటువంటి సమిధ జాగ్రత్తగా వెయ్యలేదని, దేవతలు అప్రీతి చెందారు పుచ్చుకోవట్లేదని గుర్తు. కాబట్టి జ్వాల బాగా లేచి నాలుకలు చాపి ఉండాలి హవిస్సు ఇచ్చేటప్పుడు.

0: विष्णु FM 90.4
1: వరిలో మానిపండు తెగులుని అదుపు చేయడం. ప్రపంచమంతటా వరి ముఖ్యమైన ఆహారం. పెరుగుతున్న గిరాకీని తట్టుకోవడానికి కొందరు రైతులు సంకర వరిని సాగు చేయడం మొదలుపెట్టారు. కానీ దానికి రసాయనిక ఎరువులు ఎక్కువగా కావాలి. రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, ఒకే పంటని పదే పదే వేయడం వలన పంటలు పురుగులు తెగుళ్ల బారిన పడుతున్నాయి. అటువంటి ఒక ముఖ్యమైన తెగులు మానిపండు తెగులు. అందుచేత మాదక కీటకనాశనుల మీద రైతులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతోంది. దాంతో వాళ్ల ఆరోగ్యానికి పర్యావరణానికి హాని జరగడమే కాక వాళ్లు అప్పుల్లో కూరుకుపోతున్నారు కూడా. మానిపండు తెగులుని గుర్తుపట్టడం, హాని చేసే రసాయనాలని వాడకుండా దాన్ని అదుపు చేయడాన్ని నేర్చుకోబోతున్నాం. మానిపండు తెగులు ఒక రకమైన బూజు. దీనివల్ల గింజలు పిండిగా మారి బరువు తగ్గిపోతాయి. అవి మిల్లు పట్టడానికి, వండడానికి, తినడానికి పనికి రాకుండా పోతాయి. మానిపండు తెగులు వల్ల గింజలు మొలకెత్తడం కూడా తగ్గిపోతుంది. దీని లక్షణాలు గింజ రూపుదిద్దుకుంటున్నప్పుడే ముఖ్యంగా పొగమంచు వాతావరణంలో కంకులు పక్వాన్ని కోస్తున్న దశలో కనిపిస్తాయి. ఆ దశలో సెంటీమీటర్ సైజులో నారింజ రంగు మఖమల్ లాంటి ఉండలు కంకుల్లోని కొన్ని గింజలకి పడతాయి. తర్వాత ఈ ఉండలు ముదురాకు పచ్చ నుండి నలుపుకి మారతాయి. ఈ బూజుకి చిన్న చిన్న విత్తనాలుంటాయి, వాటిని బీజ కణాలంటారు. తెగులు పట్టిన గింజల నుంచి ఈ బీజ కణాలు గాల్లో వ్యాపిస్తాయి. అవి ఒక సీజన్ నుంచి మరో సీజన్కి మట్టిలోనూ కలుపు మొక్కల మీద జీవించి సాగుతాయి. ఇప్పుడు మానిపండు తెగులు ఎలా కనిపిస్తుందో, ఎలా వ్యాపిస్తుందో తెలిసింది కనుక దాన్ని ఎలా అదుపు చేయాలో చూద్దాం. ఎల్లప్పుడూ మానిపండు తెగులుని నిరోధించే ఆరోగ్యవంతమైన రకాల వడ్లనే వాడాలి. అటువంటి ఒక రకాన్ని సిఫార్సు చేయమని మీ ఎక్స్టెన్షన్ ఏజెంట్ని అడగాలి, లేదా మీకు అటువంటి రకం ఏదైనా తెలిస్తే దాన్ని వాడాలి.
2: వరిని పండించడానికి నేను జైవిక విత్తనాలని వాడతాను. ఈ తెగులు నా పక్క పొలంలోకి చేరినా నా పొలం మీద మాత్రం చాలా తక్కువగా దాడి చేయగలుగుతుంది. ఎదురు

0: తీసుకున్న వడ్లని పొలంలోంచి సేకరించి చక్కగా ఆరపెట్టి తర్వాత పంట కోసం నిల్వ చేసుకుంటాను.
1: నాణ్యమైన విత్తనాలని వాడడానికి తోడు 50 డిగ్రీల సెల్సియస్ కి వేడెక్కిన నీళ్లలో 10 నిమిషాల పాటు వడ్లని నానబెట్టాలి. 50 డిగ్రీలంటే ముట్టుకుంటే కాస్త వేడిగా అనిపించేంత. విత్తనాలు ఎక్కువసేపు బాగా వేడెక్కనివ్వద్దు, అవి మాడిపోగలవు.
0: ఒకే సైజున్న 2 డబ్బాల్లో సమంగా నీళ్లు పోస్తాను. 1 డబ్బాలోవి మరగనిస్తాను. ఇప్పుడు మరిగిన నీళ్లని చన్నీళ్లని ఇంకో పెద్ద డబ్బాలో పోస్తాను. ఈ డబ్బాలో 10 నిమిషాల పాటు విత్తనాలని నానబెడతాను. దాంతో ఆ పురుగులు చస్తాయి. వెంటనే వడ్లని చన్నీళ్లలో 5 నిమిషాల పాటు నాన్నిస్తాను. దాంతో వేడి శుద్ధి తొందరగా ముగుస్తుంది.
1: విత్తనం మీదున్న బూజు బీజ కణాలని ఈ వేడినీళ్ల స్నానం చంపేస్తుంది. కానీ ఈ బీజ కణాలు పొలంలో కూడా ఉండవచ్చు కాబట్టి ట్రైకోడర్మా వంటి మేలు చేసే బూజుతో విత్తనాలని శుద్ధి చేయడం మంచిది. కిలో విత్తనాలకి 5 నుంచి 10 గ్రాములు అంటే 1-2 చెంచాల ట్రైకోడర్మాని వాడాలి. ట్రైకోడర్మా పొడిని వాడేటప్పుడు గ్లవ్స్ని మాస్క్ని ధరించాలి. దాని పొడి మీ ముక్కులో చేరితే ఎలర్జీ వస్తుంది. మీ వ్యవసాయ షాపులో ట్రైకోడర్మా దొరకకపోతే బూజు వ్యతిరేక లక్షణాలుండే గోమూత్రంతో కూడా విత్తనాలను శుద్ధి చేయవచ్చు. 1/2 లీటర్ గోమూత్రాన్ని 2.5 లీటర్ల నీళ్లలో కలిపి అందులో 1/2 గంట సేపు కిలో వడ్లని నానబెట్టాలి. విత్తే ముందు విత్తనాలని నీడలో ఆరబెట్టాలి. వెచ్చగా తేమగా ఉండి వానలు పడే కాలంలో మానిపండు తెగులు బూజు పెరుగుతుంది. ముందుగా నాటితే మంచు కురిసే ఋతువులో పూత రాకుండా చూసుకోవచ్చు.
0: శీతాకాలంలో కంకులు పక్వానికొచ్చే దశలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. నాట్లు తొందరగా వేస్తే ఈ తెగులు కనిపించడానికి ముందే కోతలు జరిగిపోతాయి.
1: నిరంతరంగా నీళ్లు పడితే మీ పొలం మరీ తడిగా అవుతుంది. నీళ్లు పెట్టిన తర్వాత పొలాన్ని ఆరనివ్వాలి. 4 నుండి 7 రోజుల తర్వాత మట్టి తగినంత ఆరేక మళ్లీ నీళ్లు పెట్టాలి. నత్రజని మరీ ఎక్కువైనా పంటకి తెగుళ్లు సోకే అవకాశం ఉంది. కాబట్టి నత్రజని ఎక్కువుండే ఎరువులని తగుమాత్రంలోనే వాడాలి. గింజలు కడుతున్నప్పుడు వర్మి వాష్ వంటి సేంద్రియ గోత్ర ప్రమోటర్ని మొక్క మీద స్ప్రే చేయాలి. దీనివల్ల పంటకి తెగులుని తట్టుకోగల శక్తి సమకూరుతుంది. తెగులు సోకిన పొలం నుంచి బూజు బీజ కణాలు ఆరోగ్యంగా ఉన్న పొలానికి గాలి ద్వారా చేరగలవు. మీ పొలానికి చుట్టూ జొన్న మొక్కజొన్న వంటి పొడవైన పంటలను సరిహద్దులుగా వేస్తే మీ వరి పొలంలోకి తెగులు తేలికగా అడుగుపెట్టలేదు. మానిపండు తెగులు కనిపించిన వెంటనే తులసి తమలపాకుతో ఒక ద్రవాన్ని తయారు చేయాలి. తెగులు మొదటి దశల్లో ఈ ద్రావణం దాన్ని చంపి పంటని కాపాడుతుంది. 1/2 కిలో ఆకులని దంచి 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఆ ద్రావణాన్ని పంట మొత్తం మీద పిచికారీ చేయాలి. అలా వారానికి 1 సారి సాయంత్రం పూట చేయాలి. ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడానికి చేత్తో పట్టుకునే స్ప్రేయర్ని వాడాలి. పవర్ స్ప్రేయర్తో చేయవద్దు, దాని ధాటికి బీజ కణాలు గాల్లో వ్యాపించగలవు. కలుపు మొక్కలు కూడా బీజ కణాలని చెరవేయగలవు. అందుచేత పొలం గట్లని సాగునీటి కాలువల్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. బీజ కణాలు వడ్ల గింజలకి అంటుకుని తెగులుని తర్వాత సీజన్కి కూడా చేరవేయగలవు. కాబట్టి ఈ తెగులు సోకిన కంకులన్నిటినీ తొలగించాలి.
0: పొలంలో తెగులు పట్టిన వడ్లన్నీ భద్రంగా సేకరిస్తాను. 1 గిన్నెలో వేడినీళ్లు పోసి ఆ వడ్లని జాగ్రత్తగా అందులో పోస్తాను. దాంతో వాటి బీజ కణాలు గాల్లో వ్యాపించలేవు. ఆ గిన్నెని పొలానికి దూరంగా తీసుకెళ్లి గుంట తవ్వి అందులో పోస్తాను.
1: కోతల తర్వాత మిగిలే దంట్ల మీద కూడా ఈ బీజ కణాలు బతికి ఉండగలవు. లోతుగా ఒక్కసారి గుణితే వీటిని చాలా వరకు చంపేయవచ్చు. భారీ మిషిన్లతో తవ్వడానికి వీలైనంత వరకు ప్రయత్నించకూడదు. దానివల్ల మట్టి గడ్డలు కడుతుంది.
2: కోతల తర్వాత కొన్ని బీజ కణాలు పంట అవశేషాల్లోనూ మట్టిలోనూ మిగిలిపోవచ్చు. పొలాన్ని లోతుగా దున్నితే తెగులు శేషాలు మట్టిలో పూడుకుపోతాయి. పైగా మట్టి మీద కాసే ఎండకి బూజు చచ్చిపోతుంది.
1: మనం నేర్చుకున్నదేమిటో మళ్లీ చూద్దాం. మానిపండు తెగులు వరికి పట్టే తెగుళ్లలో పెద్దది. అది గింజలని శుద్ధి రంగులోకి మార్చి వాటిని మిల్లుకి వంటికి పనికిరాకుండా చేస్తుంది. ఈ తెగులుని అదుపు చేయడానికి దీన్ని ఎదుర్కోగల రకపు ఆరోగ్యవంతమైన విత్తనాలను వాడాలి. విత్తే ముందు విత్తనాలని వేడి నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని చన్నీళ్లలో పోసి

0: ట్రైకోడర్మా వంటి మేలు చేసే బూజుతో శుద్ధి చేయాలి. ట్రైకోడర్మా లేకపోతే 2.5 లీటర్ల నీళ్లలో 1/2 లీటర్ గోమూత్రాన్ని కలిపి అందులో 1 కిలో వడ్లని నానిచ్చాలి. తెగులుని అరికట్టడానికి తొందరగా నాటాలి. మీ పొలం మరీ తడిగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి బాగా నీళ్లు పెట్టాక ఆరనివ్వాలి. పొలం గట్లు, సాగునీటి కాలువలని కలుపులు లేకుండా శుభ్రం చేయాలి. మొక్కజొన్న వంటి పొడవైన పంటలని మీ వరి పొలానికి సరిహద్దులుగా పండించాలి. నత్రజని ఎక్కువండే ఎరువులని తగుమాత్రం వాడుతూ వర్మివాష్ లాంటి గ్రోత్ ప్రమోటర్స్ని స్ప్రే చేస్తుండాలి. మానిపండు తెగులు కనిపించిన వెంటనే తులసి తమలపాకులతో ద్రావణాన్ని తయారు చేసి వారానికోసారి స్ప్రే చేయాలి. తెగులు సోకిన కంకులని తొలగించాలి. మీకు మానిపండు తెగులుతో సమస్యలు వస్తే కోతల తర్వాత ఒకసారి మీ పొలాన్ని లోతుగా దున్నాలి. ఆరోగ్యవంతమైన పంటని పెంచితే మీకు పుష్కలమైన దిగుబడి వస్తుంది.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

மதுரம் மதுரம் பருதம். ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆద్యోదయ. శరీరంలో సెగలు పొగలు రావడాన్ని హార్ట్ ప్లెషెస్ అంటారు. ప్రధానంగా ముఖం మెడ భాగాల్లో ఆవిర్లు కక్కుతున్నట్లుగా అనిపించే ఈ సెన్సేషన్ తర్వాత చెమటలు పట్టడం మొదలవుతుంది. ఇలా హార్ట్ ప్లెషెస్ రావడానికి కారణం ఆయా భాగాల చర్మంలో ఉండే అతి సూక్ష్మ రక్తనాళాలు అకస్మాత్తుగా తెరుచుకోవడం, మిగతా భాగాల్లో ఉన్న రక్తం అంతా అక్కడికి ప్రవహించడం. దీనివల్ల అక్కడి చర్మం వెచ్చగాను ఎర్రగాను మారుతుంది. హార్ట్ ప్లెషెస్ ఏర్పడడం అనేది 10 సెకండ్ల నుంచి నిమిషం దాకా ఉంటుంది. ముఖం మెడ ఛాతి భాగాల్లోనే కాకుండా కొంతమంది స్త్రీలకు శరీరం మొత్తంగా కొన్ని నిమిషాల నుంచి అరగంట దాకా ఉండవచ్చు. హార్ట్ ప్లెషెస్ రావడానికి ఒక సమయం అంటూ ఏమీ ఉండదు. సెగలతో అర్ధరాత్రి వేళ ఉలికిపాటుతో లేవడమే కాకుండా కళ్ళు తిరగడం, చెమటలు పట్టినట్లు అనిపించడంతో గాబరా పడతారు. ఇలా కళ్ళు తిరగడానికి ఆ సమయాన రక్తమంతా చర్మం వైపు ప్రవహించడంతో మెదడుకు వెళ్లాల్సిన ఆక్సిజన్కు అవరోధం ఏర్పడుతుంది. ఆ కారణంగా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. రక్తంలో జరిగే ఈ మార్పులకు అనుగుణంగానే గుండె వేగం కూడా పెరుగుతుంది. ఇది మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కాకపోతే హార్ట్ ప్లేషెస్ ఎంత తీవ్రంగా ఉన్నా మరీ అంత ప్రమాదకరంగా పరిణమించవు. హార్ట్ ప్లేషెస్ రావడానికి గల కారణాల్లో మానసిక ఒత్తిళ్లు ప్రధానమైనవి. అందువల్ల మీరు తరచూ రిలాక్స్ అవుతూ ఉండాలి. ఏ వ్యాధి కారణంగానైనా మందులు వాడుతూ ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మధ్యాహ్నం తర్వాత తీపి పదార్థాలు తినడం, కాఫీ తాగడం వంటివి మానుకోవాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించి అవసరమైన చికిత్సలు తీసుకోవాలి. లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధం.

0: ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గోల్డెన్ డీటాక్స్ టీ. కొద్దిగా కుంకుమ పువ్వు, మెత్తగా చేసిన దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, 10 తులసి ఆకులతో ఈ టీ చేయొచ్చు. మొదట 4 కప్పుల నీళ్లను తీసుకొని బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు కాస్త వేడెక్కిన వెంటనే అందులో కుంకుమ పువ్వు వేయాలి. ఆ తర్వాత నీళ్లు మరిగేటప్పుడు దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి నీళ్లలో వేయాలి. చివరిగా 10 తులసి ఆకుల్ని కూడా మరుగుతున్న నీళ్లలో వేయాలి. ఈ నీళ్లు సగానికి వచ్చే వరకు మరగనించి కిందకు దించాలి. అందులో 1 టీ స్పూన్ ఆర్గానిక్ తేనె కలుపుకొని వేడివేడిగా తాగితే శరీర భారం తగ్గుతుంది. ఈ టీ వల్ల చాలా లాభాలున్నాయి. దాల్చిన చెక్క బ్లడ్ షుగర్ని నియంత్రిస్తుంది. కుంకుమ పువ్వు మనలో ఉత్సాహాన్ని తేవడమే కాదు, శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. తులసి ఆకులు శరీరంలో ఉన్న వ్యర్థాలను పోగొడతాయి. యాలకుల పొడి జీర్ణక్రియ మీద బాగా పనిచేస్తుంది. ఆర్గానిక్ తేనె కూడా మంచి డీటాక్సిఫయర్. ఈ టీ సాయంత్రం వేళల్లో తాగాలి. స్పైస్ క్యూర్ టీ. దీన్ని పసుపు, మెత్తగా చేసిన ధనియాలు, అల్లం వేసి తయారు చేస్తారు. గోల్డెన్ డీటాక్స్ టీ చెప్పిన విధంగా మరుగుతున్న నీళ్లలో వీటిని వేసి కాసేపు ఉడకనిచ్చి కిందకు దించి వేడివేడిగా తాగాలి. ఈ టీ తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, అర్జితి సమస్య తగ్గుతుంది, ఆహారం వల్ల తలెత్తే ఎలర్జీలు కూడా పోతాయి, కాలేయ సమస్యలను నివారిస్తుంది, కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది, పోలిసిస్టిక్ ఓవరీ సమస్య తలెత్తకుండా నిరోధిస్తుంది. లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. విప్ప చెట్టు బెరడును మెత్తగా దంచి రసం తీసి 5 మిల్లీలీటర్ల చొప్పున సేవిస్తే మేహవాతం నొప్పులు తగ్గిపోతాయి. ఎండిన విప్ప పువ్వులను వెచ్చచేసి కాపడం పెడితే వృషణాల వాపు నొప్పి తగ్గుతాయి. విప్ప నూనెను పైన రాస్తే దురదలు వాపు నశిస్తాయి. చిన్నపిల్లల చేతుల మీద తరచూ వచ్చే దురదలు కూడా తగ్గిపోతాయి. విప్ప వేరు 10 గ్రాముల తపసి చెట్టు వేరు ఆముదం వేరు దంచి 50 మిల్లీలీటర్ల నీటితో కలిపి వడపోసి ఆ రసాన్ని తాగిస్తే గర్భస్రావ సమస్య నుంచి బయటపడవచ్చు. 50 గ్రాముల విప్ప చెట్టు పట్టను దంచి 100 మిల్లీలీటర్ల నీటిలో కాచి ఆ కషాయాన్ని వెర్రి కుక్క కరిచిన రోజున 30 మిల్లీలీటర్ల చొప్పిన 2 మోతాదులు ఆ మర్నాడు 1 మోతాదు ఇస్తే హైడ్రోఫోబియా బారిన పడకుండా ఉండవచ్చు. విప్ప నూనెను తల కుదుళ్లకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. విప్పకాయలను నూరి లేపనంగా వేస్తే గజ్జి కురుపులు మానిపోతాయి. విప్ప బెరడును నములుతూ ఉంటే చిగుళ్ల కణజాలం నశించిపోవడం వల్ల ఏర్పడే మచ్చలు తగ్గడమే కాకుండా తీవ్రమైన పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. మామిడి నేరేడు విప్ప మర్రి నీటి చిగుళ్లను ముద్దగా నూరి 4 రెట్ల నువ్వుల నూనెలో వేసి కాచి ఆ తైలాన్ని చెవిలో వేస్తే చెవిలో ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. లిస్నర్స్, మరి ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.
4: శ్రీ సాధనా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇప్పుడు మన భీమవరంలో 15 సంవత్సరాల అనుభవం కలిగిన ఐటీ ఎక్స్పర్ట్స్ 100% జాబ్ ఎస్యూరెన్స్, సాఫ్ట్వేర్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్స్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ప్రొడక్ట్ డిజైన్ అండ్ లైవ్ ప్రాజెక్ట్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, UI development, UX design, software testing, data science మొదలగు కోర్సులలో ఐటీ ఎక్స్పర్ట్స్ చే శిక్షణ. మై అడ్రస్, మార్కెట్ యార్డ్ దగ్గర అపోజిట్ యూనియన్ బ్యాంక్, కోడవల్లి రోడ్, భీమవరం. సెల్ నంబర్స్ 6300683509 అండ్ 9603685879.
5: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.

0: శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23 7295.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

పరదూషణ చేసేవాడు సోమరిపోతు, నికృష్టుడు, దీర్ఘకోపి ఈ నలుగురు కర్మ చండాలురు. వీరికంటే జాతి చండాలుడే ఉత్తముడు.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
4: కృత్వా పాపం హి సంతప్య తస్మాత్ పాపాత్రముచ్యతి నైవ కుర్యాత్ పునరితి నివృత్యా పూయతే తు సహా.
3: ఎవడైనా పాపం చేసినా హృదయపూర్వకంగా పశ్చాత్తాపుడై తిరిగి ఆ పాపాన్ని చేయనని దృఢ నిశ్చయుడై ఆ పాపము యొక్క పరంపరా ఫలితముల నుంచి విముక్తుడై పవిత్రుడగుచున్నాడు.
4: అగ్రే వేదాశ్చ చత్వారా పృష్ఠతః ససరంధ

0: ముందు నాలుగు వేదాలును, వెనుకనేమో సరసహితమైన ధనుస్సును.
1: ఇదిగో ఇది బ్రాహ్మము, ఇది క్షాత్రము, శాపమునకును శరయుద్ధమునకును కూడా సమర్థులమే అని పరశురామ వాక్యమిది.

0: వింశతి.
1: వేదాలను అధ్యయనం చేయకపోవటం వల్ల ఆచారాలను ఉల్లంఘించుట, ఆలస్యము చేయుట, దోషజుష్టమగు ఆహారములు, వీటి వల్లే మృత్యువు బ్రాహ్మణులను చంపగొరుచున్నది. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
1: స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్,

సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా

గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని జంతువులు ఆహారపు అలవాట్లు పాఠం వింటారు.
1: మాస్టరు, ఇప్పుడు ఏం పాఠం చెప్తారు?
2: పాఠం సంగతి తర్వాత ముందుగా మిమిక్రీ మామ ప్రోగ్రాం చూడండి.
1: ఏమిటి మిమిక్రీ అంకుల? ఎవరు, ఏరి?
2: మీకు కాస్త సరదాగా ఉండాలని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశానరా. రండి శ్యామ్ గారు.
3: అలాగే.
4: నమస్కారం సార్.
3: నమస్కారం. నమస్కారం
2: పిల్లలు. వీరు ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్యామ్ గారు, నాకు మంచి మిత్రులు. నిన్ననే వరంగల్ నుంచి మా ఇంటికి వచ్చారు. పనిలో పని అంకుల్తో మీకు మంచి మిమిక్రీ ప్రోగ్రాం ఇప్పిద్దామని ఆహ్వానించానమాట. ఇప్పుడు అంకుల్ మిమిక్రీ చేస్తారు, మరి చేయమంటారా, వింటారా?
4: తప్పకుండా.
3: పిల్లలు అందరికీ కళాభివందనాలు. నేనిప్పుడు కొన్ని జంతువుల అరుపులు వినిపిస్తాను, కానీ ఒక్క షరతు, మిమిక్రీ తర్వాత మీరు కొన్ని సమాధానాలు చెప్పాలి.
1: మీరు వినిపించిన అరుపులు ఏ జంతువులయో ఏ పక్షులయో చెప్పాలా?
3: అదేం కాదు, అవి ఏమి తింటాయో, అవి శాకాహారులా మాంసాహారులా, ఆ వివరాలు చెప్పాలి నాకు.
5: ఓ తప్పకుండా చెప్తాం. మాకు జంతువుల ఆహార అలవాట్లు పాఠం ఉందిగా.
3: అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని అరుపులు వినిపిస్తాను. ముందుగా ఆవు. ఇప్పుడు మేక. ఇప్పుడు గేదె. ఇప్పుడు రామచిలుక. ఆపండి ఆపండి, ఇప్పుడు చెప్పాలి ఈ జంతువులు శాకాహారులా మాంసాహారులా చెప్పండి.
5: మీరు చెప్పిన జంతువులు ఆవు, మేక, రామచిలుక ఇవన్నీ శాకాహారులు అంకుల్.
3: ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మరికొన్ని జంతువుల అరుపులు విని మళ్లీ సమాధానం చెప్పాలి.

0: పులిసింహం మాంసాహారులంకుల్, అంటే వేరే జంతువుల మాంసాన్ని తింటాయి.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు చాలా చురుకైన పిల్లల్లా ఉన్నారే. ఇప్పుడు మరికొన్ని జంతువుల అరుపులు విని అవి ఏ ఆహారంలో చెప్పాలి.
0: అంకుల్,
1: చెప్పు లలిత.
0: ఆ జంతువులు కాకి, ఎలుక, కప్ప మొదలైనవి సర్వభక్షకాలు, అంటే మాంసాన్ని తింటాయి, వృక్ష సంబంధమైన ఆహారాన్ని తింటాయి.
1: వెరీ గుడ్, చాలా కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. ఈసారికి మిమిక్రీ ముగిస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు మరికొన్ని ఐటమ్స్ చేస్తా, సరేనా?
0: థ్యాంక్ యూ అంకుల్.
1: థ్యాంక్ యూ శేఖర్, వస్తాను.
2: అలాగే, మళ్ళీ కలుద్దాం శ్యామ్.
1: అలాగే.
2: పిల్లలు, ఇక పాట మొదలెడదామా?
3: మొదలు పెట్టండి మాస్టారు, కానీ ముందుగానే ఒక పాట పాడండి మాస్టారు.
2: ఈరోజు పాఠాన్ని సరదాగా ఆట పాటలతో చెప్పుకుందాం. మీకు జానపద గేయాలు తెలుసు కదా?
3: తెలుసు మాస్టారు, సునీల్ చాలా బాగా పాడతాడు మాస్టారు.
2: సునీల్, ఏది ఒక జానపద గేయం వినిపించరా?
0: నాకు కొద్దిగానే వస్తుంది సార్.
2: నీకెంత వస్తే అంతే వినిపించు.
0: బండెనుక బండి గట్టి, 16 బండ్లు గట్టి, ఏ బండ్లపుతో కొడుకో నైజాము సర్కరోడ, చుట్టుపట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ, గొలుకొండ కీల కింద గొలుకొండ కీల కింద, నీ గోరి కడత కొడుక నైజాము సర్కరోడా.
2: ఊరే చిచ్చరిపిడుగా, పిట్ట కొంచెం కూతగానం అన్నట్లు అదరగొట్టేశావురా. గంగి గోవు పాలు గరిటెడైన సార్లు అన్నట్టుగా పాట కొంచెమే పాడినా, ఆహా పరమానందంగా ఉందనుకో.
0: అవును మాస్టారు, సునీల్ బాగా పాడాడు.
2: సరే గాని, పాటలంటే ఒక సునీల్కే ఇష్టమా? మీరు పాడలేరా?
4: పాడదాం మాస్టారు.
0: పాడమంటారా?
5: ఆ, పాడిస్తాను, అందరితోనూ పాడిస్తాను. పాఠంలో భాగంగా మీ పాటలన్నీ వినియోగిస్తాను. ఇప్పుడు ఈనాటి మన పాఠం జంతువుల ఆహారపు అలవాట్ల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం, సరేనా?
4: అలాగే మాస్టారు.
2: మీకు తెలుసు కదా, జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి వాటిల్ని 3 వర్గాలుగా విభజించారు. అవేంటో చెప్పు రవి.
0: అవి శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకాలు మాస్టారు.
2: శాకాహారులు ఏవో కొన్ని జంతువుల పేర్లు చెప్పు సునీత.
0: ఆవు, గేదె, మేక, ఏనుగు, రామచిలుక మొదలైనవి మాస్టారు.
2: శాకాహారులు ఏమేం తింటాయో నువ్వు చెప్పు రజిత.
0: శాకాహారులు మొక్కలను లభించే ఆకులు, గడ్డి, పండ్లు, కాయలు, గింజలు, దుంపలు తింటాయి మాస్టారు.
2: కవిత, మాంసాహారులైన కొన్ని జంతువుల పేర్లు చెప్పమ్మా.
0: పులి, సింహము, తోడేలు, మొసలి మొదలైనవి మాంసాహారులు మాస్టారు.
2: మాంసాహారులు ఏమేం తింటాయో నువ్వు చెప్పరా రాజు.
3: మాంసాహారులు ఇతర జంతువులను వేటాడి వాటి మాంసాన్ని తింటాయి మాస్టారు. చనిపోయిన జంతువుల మాంసాన్ని కూడా తింటాయి.
2: సరే, కొన్ని సర్వభక్షకాల పేర్లు చెప్పండి.
3: నేను చెప్తా మాస్టారు. కాకులు, ఎలుకలు, బొద్దింకలు, తుండలు, నక్కలు, కుక్కలు, గోరువంకలు, కోళ్ళు, పిచ్చుకలు, హంసలు, బాతులు, ఇవన్నీ సర్వభక్షకాలు మాస్టారు.
2: చాలా బాగా చెప్పావు. సర్వభక్షకాలు ఏం తింటాయి సునీత?
0: మాంసాహారం శాకాహారంతో పాటు గ్రుడ్లు, కుళ్ళిపోయిన పదార్థాలు అన్నీ తింటాయి మాస్టారు. కప్పలాంటివి నీళ్ళల్లో ఉండే నాచు తింటాయి. చిన్న చిన్న కీటకాలను తింటాయి. కాకులు అన్నం మెతుకులు తింటాయి. చనిపోయిన జంతువుల మాంసాన్ని కూడా తింటాయి. అందుకే వాటిని సర్వభక్షకాలు అంటారు.
2: పిల్లలు, పాటలు, పాఠము ఈ రెంటిని కలుపుకుని పాఠం పూర్తి చేస్తే బాగుంటుంది కదా?
4: బాగుంటుంది మాస్టారు.
2: అయితే మీరిప్పుడు ఒక పని చేయాలి.
0: ఏం చేయమంటారు మాస్టారు?
2: తరగతిలోని పిల్లలంతా 3 గ్రూపులుగా ఏర్పడాలి. మొదటి గ్రూపు శాకాహారులు, రెండవ గ్రూపు మాంసాహారులు, 3వ గ్రూపు సర్వభక్షకాలు. ఓకేనా?
4: అలాగే మాస్టారు.
2: త్వరగా కానియండి, గ్రూపులుగా ఏర్పడడానికి 1-2-3 పద్ధతి మీకు తెలుసు కదా?
4: తెలుసు మాస్టారు. 1-2-3, 1-2-3, 1-2-3.
0: 3 గ్రూపులుగా ఏర్పడ్డాం, ఇప్పుడు ఏం చేయాలి?
2: చెప్తాను, శ్రద్ధగా వినండి. మీకు పాటలంటే ఇష్టం, జానపద గేయాలంటే మరీ ఇష్టం, మీరు పాడతారు కూడా,

0: అంతేనా?
1: అవును మాస్టర్.
0: పాడటమే కాదు, నేను మీకు ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క జానపద ట్యూన్ ఇస్తాను. ఆ బాణీలో మీరు శాకాహారుల గ్రూపు శాకాహారుల గురించి, మాంసాహారుల గ్రూపు మాంసాహారుల గురించి, సర్వభక్షకాల గ్రూపు సర్వభక్షకాల గురించి పాడి వినిపించాలి.
1: అట్లాగే మాస్టర్, చెప్పండి.
0: ముందుగా శాకాహారుల గ్రూపు ఈ ట్యూన్ వినండి. అమ్మమ్మమ్మ ఎమ్మ ఉయ్యాలో, ఏమి కాలమ్మమ్మ ఉయ్యాలో, మృగశిర వచ్చింది ఉయ్యాలో, వాని జడలేదు ఉయ్యాలో.
1: భలే భలే, బాగుంది. అయితే ఈ బాణీలో శాకాహారుల ఆహారపు అలవాట్ల గురించి పాడతాం.
0: అవును, అంతే. ఇప్పుడు మాంసాహారుల గ్రూప్ వాళ్ళు ఈ ట్యూన్ వినండి. చిన్నారి మంచమ్మ వలలో, సన్నాని నులుక వలలో, దాని మీద కూర్చున్న వలలో, జానారెవరమ్మ వలలో.
1: చాలా బాగుంది మాస్టారు.
2: ఈ జానపద బాణీల్లో మేము మాంసాహారుల ఆహారపు అలవాట్ల గురించి పాడతాం.
0: ఓకే, ఇప్పుడు సర్వభక్షకుల గ్రూప్ వాళ్ళకి ఈ ట్యూన్. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, రెండేసి పూలేసి చందమామ, రెండు జాములాయే చందమామ.
2: మేము ఈ బాణీలో సర్వభక్షకాల ఆహార పలవాట్ల గురించి పాడతాం.
0: అయితే మరిక ప్రారంభిద్దామా?
1: అప్పుడేనా మాస్టారు, పాట తయారు చేసుకోవడానికి మాకు కొంత సమయం కావాలి మాస్టారు.
0: సరే, అలాగే మీరు అలా చెట్ల కిందకెళ్ళి పాట తయారు చేసుకుని 10 నిమిషాల్లో వచ్చేయాలి.
1: సరే మాస్టారు. మేము శాకాహారుల గ్రూప్ రెడీ సార్, పాట వినిపించమంటారా? మా మాంసాహారుల గ్రూప్ ను పాడమంటారా?
3: మా సర్వభక్షకుల గ్రూప్ రెడీ మాస్టారు.
0: ఆగండి ఆగండి ఆగండి, శాకాహారుల గ్రూపు, మాంసాహారుల గ్రూపు, సర్వభక్షకాల గ్రూపు వరుసగా పాడి వినిపించాలి. మొదటిగా శాకాహారుల గ్రూపు ప్రారంభించండి.
1: శాకా

0: భలే భలే, బాగుంది బాగుంది.
1: వెరీ గుడ్, చాలా బాగా పాడారా పిల్లలు. మీరంతా ఈ పాట విన్నారు కదా, అందులోని భావం ఏమిటో ఎవరైనా చెప్పగలరా?
0: ఓ చెప్తాం మాస్టారు.
2: ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, ఏనుగులు, రామచిలుకలు, కుందేలు, జిరాఫీలు, జింకలు, ఒంటెలు, దుప్పులు, పందులు, కోతులు, కొండెంగలు మొదలైనవన్నీ శాకాహారులని చెప్పారు మాస్టారు.
1: ఇంకా ఏం చెప్పారు రఘు, నువ్వు చెప్పరా?
3: శాకాహారులు మొక్కల నుండి వచ్చే గడ్డి, ఆకులు, దుంపలు, పండ్లు, కాయలు, గింజలు తింటాయని శాకాహార జంతువుల ఆహారపు అలవాట్ల గురించి చెప్పారు మాస్టారు.
1: శాకాహారులు అవే ఎందుకు తింటాయి? రాధా, నువ్వు చెప్పమ్మా.
4: శాకాహారం తీసుకునే జంతువుల దంతాలు, దవడలు, నోరు అమరిక శాకాహారాన్ని తినుటకు అనువుగా ఉంటాయి మాస్టారు.
5: వెరీ గుడ్, పాటలోని అర్థాన్ని ఇట్టే పట్టేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమైందిగా?
0: అర్థమైంది మాస్టారు.
1: ఇప్పుడు మాంసాహారుల గ్రూప్ వాళ్ళు పాడండి.
6: మాంసాహారులము వలలో మంచి జీవులము వలలో.

0: జంతువులను వలలో వేటాడి తిందాము వలలో మాంసాన్ని చీల్చి వలలో తినటకు అనుగా వలలో కూరలు దంతాలు వలలో గోళ్ళు ఉన్నాయి వలలో.
1: భలే భలే, చాలా బాగా పాడారా పిల్లలు. ఈ పాట విన్నారు కదా, ఈ పాటలో మీరేం గ్రహించారో చెప్తారా?
2: నేను చెప్తాను సార్. పులి, సింహము, డేగ, ముసలి, మాంసాహారులు.

0: ఇవి ఇతర జంతువులను వేటాడి మాంసాన్ని తింటాయి. అందుకు వాటి దంతాలు, కూరలు, నోటి నిర్మాణము అనువుగా ఉంది. ఇది సారు మాంసాహారుల గ్రూప్ పాటలోనే చెప్పింది.
1: వెరీ గుడ్. ఇప్పుడు సర్వభక్షకులు రెండ్రా.
2: సార్, మేము సర్వభక్షకులం కాదు సార్.
1: సర్వభక్షకులంటే సర్వభక్షకుల గ్రూపు రెండి అని అర్థం. రండి.

0: వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు, మీలో ఒకరు ఈ పాటలోని విషయాన్ని చెప్తారా?
1: నేను చెప్తాను మాస్టారు. సర్వభక్షకులైన కాకులు, ఎలుకలు, బొద్దింకలు, నక్కలు, కుక్కలు, గోరువంకలు మాంసాహారములు, శాకాహారములతో పాటు ఇతర జంతువులను, కుళ్ళిన పదార్థాలను తింటాయని చెప్పారు మాస్టారు.
0: వెరీ గుడ్. పాటలో పాఠాన్ని పెట్టేశారు వారు, పాటతో పట్టేశారు మీరు. మూడు గ్రూపుల వాళ్ళు కూడా అదరగొట్టేశారా? పాటల రూపంలో జంతువుల ఆహారపు అలవాట్లు అనే పాఠం బాగా అర్థమైంది కదా?
2: చిత్రాలైనా, ఆటలైనా, పాటలైనా, కథలైనా, నాటకాలైనా చాలా బాగుంటాయి
3: మాస్టారు. నాదో కన్మానం మాస్టారు.
0: అదేంటి రవి, అంతా విని మళ్ళీ సందేహం అంటావేంటి?
1: వాడు ఎప్పుడు అంతే సార్, రామాయణం అంతా విని రామునికి సీతేమవుతుందని అడుగుతాడు.
0: సరే గాని ఏంట్రా నీ అనుమానం చెప్పు.
3: అదే మాస్టారు, అన్ని జంతువులు ఏ ఆహారంలో తెలుసుకున్నాం, కానీ అసలు మనిషి ఏ ఆహారం తింటాడో చెప్పలేదు మాస్టారు. అసలు మనిషి ఏ ఆహారి?
0: ఒరే బుడత, భలే ప్రశ్న వేసావురా. సరే, మనిషి ఏ ఆహారో ఆలోచించి మీరే చెప్పండి.
1: మనిషి శాకాహారి మాస్టారు.
4: కాదు మాస్టారు, మాంసాహారి.
1: శాకాహారి,
2: మాంసాహారి, శాకాహారి, మాంసాహారి.
0: అబ్బాబ్బా, ఆగండరా.
1: మేము మా ఇంట్లో కూరగాయలు, పండ్లు, పప్పులు మొదలైనవే తింటాం మాస్టారు.
4: కాదు, మేము కోడి, మేక, చేపల మాంసం తింటాం మాస్టారు.
3: మా ఇంట్లో మేము మాంసాహారము, శాకాహారము రెండింటినీ తింటాము మాస్టారు.
0: అంటే మనుష్యులు వారి వారి అలవాట్లను బట్టి శాకాహారంతో, మాంసాహారంతో పాటు అన్నీ తింటారు. కాబట్టి మనుషులు ఏ ఆహారాలు?
2: సర్వభక్షకాలు.
0: ఇలాగా పాఠాన్ని పాటతో పాటు చెప్పేసరికి మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటాను, అవునా? సరే, ఇక పోదాం పదండి.
5: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని జంతువులు ఆహారపు అలవాట్లు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని జంతువులు ప్రత్యుత్పత్తి పాఠం వింటారు.

0: అబ్బబ్బా, ఈ కప్పల గోళతో చదువుకోలేకపోతున్నాను, ఏం చేయాలో ఏమో.
1: ఏంటో రాము, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు. బాగా చదువుతున్నావా? నువ్విప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు?
0: 7వ తరగతి చదువుతున్నాను మామయ్య. పరీక్షలు దగ్గర పడుతున్నాయి, చదువుకుందామంటే బాగా డిస్టర్బెన్స్గా ఉంది.
1: ఎందువల్ల?
0: రాత్రి అయితే చాలు, బయట నుంచి కప్పల బెకబెక శబ్దం వినిపిస్తుంది.
1: ఇది వర్షాకాలం కదా, అందుకే కప్పల గోల ఎక్కువగా ఉంటుంది.
0: అయితే వర్షాకాలంలో కప్పల సంఖ్య బాగా పెరుగుతుందన్నమాట.
1: అవును, ఇది కప్పల సంఖ్య పెరిగే సీజన్.
0: కప్పల సంతతి ఎలా పెరుగుతుంది మామయ్య?
1: చెబుతాను. కప్పల జీవిత చరిత్రలో 3 దశలున్నాయి. 1 గ్రుడ్డు దశ, 2 లార్వా దశ, 3 ప్రౌఢజీవి అన్నమాట. కప్ప ఉభయచరజీవి.
0: ఉభయచరజీవి అంటే ఏంటి మామయ్య?
1: ఉభయచరజీవి అంటే భూమి మీద నీటిలోనూ నివసించే జీవి అన్నమాట. ఉదాహరణకి కప్ప, మొసలి, తాబేలు ఇవన్నీ ఉభయచరజీవులే.
0: కప్ప ఎక్కడ గుడ్లు పెడుతుంది మామయ్య?
1: చెబుతాను. కప్ప జీవిత చరిత్ర నీటిలోనే మొదలవుతుంది. కప్పల్లో ఆడ మగ 2 రకాలు ఉంటాయి. వానాకాలంలో మగ కప్పలు తమ శరీరంలో ఉండే శుక్రకణాలను నీళ్లలో వదులుతాయి. అలాగే ఆడకప్పల శరీరంలోని బీజకోశంలో అండాలుంటాయి, వీటిని నీటిలో వదులుతాయి. ఒక శుక్రకణం ఒక అండం కలిసినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. శుక్రకణాలు అండాలు 1,000,000ల సంఖ్యలో నీటిలో విడుదలై ఫలదీకరణం చెందుతాయి.
0: అయితే మామయ్య, ప్రతి శుక్రకణం ప్రతి అండంతో కలుస్తుందా?
1: అన్నీ కలిసే అవకాశం ఉండదు, కలిసినవి మాత్రమే ఫలదీకరణం చెందుతాయి.
0: ఫలదీకరణం అంటే ఏంటి మామయ్య?
1: శుక్ర

0: లక్షణం అండంతో కలిసి ఏకకణంగా మారడాన్ని ఫలదీకరణం అంటాం. అంటే పురుష స్త్రీ బీజకణాల కలయికను ఫలదీకరణం అంటామన్నమాట. ఈ ఫలదీకరణం జీవికి తొలి రూపం. ఇందులో నుండే క్రొత్త కప్ప పుట్టి పెద్ద కప్పగా ఎదుగుతుంది. కప్పలు నీటిలో వదిలే శుక్రకణాలు, అండాలు లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇవే పెరిగి పెద్దవవుతాయి. అందుకే వానాకాలంలో కప్పల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
1: మామయ్య, కప్పల సంఖ్య ఎలా వృద్ధి చెందుతుందో చెప్పావు, మరి నాకు సందేహం ఉంది, అడగమంటావా?
0: ఏంటా సందేహం, అడుగు. నీ సందేహాలు తీర్చడానికేగా నేనుంది.
1: మరి కోడిపిల్లలు గుడ్డులోంచి ఎలా వస్తాయి?
0: కోడి నేల మీద తిరుగుతుంది, కొంత ఎత్తు వరకు ఎగురుతుంది. కోడిపుంజు శరీరంలో శుక్రకణాలుంటాయి. కోడి పెట్ట అంటే ఆడకోడన్నమాట. దాని శరీరంలో అండాలుంటాయి. ఈ పుంజులోని శుక్రకణాలు కోడిపెట్ట శరీరంలో ప్రవేశించినప్పుడు అక్కడి అండంతో సంయోగం చెందుతాయి. ఫలదీకరణం చెందిన ఆ అండం క్రమంగా గ్రుడ్డుగా పెరుగుతుంది.

0: తగినంత వేడిమిని ఇవ్వడానికి తల్లికోడి లేదా పక్షి ఆ గుడ్లపై కూర్చుంటుంది. దీనినే పొదగడం అంటారు.
1: అవునవును, గుర్తొచ్చింది. అమ్మమ్మ 20 గుడ్లను ఒక బుట్టలో పెట్టింది. వాటిపై ఒక కోడి కూర్చుంది. అది నన్ను చూసి అరుస్తూ నన్ను పొడవడానికి వచ్చింది. అంతే, నేనొక్క పరుగు తీశా.
0: కోడిని చూసి నువ్వు పరిగెత్తావన్నమాట.
1: మామయ్య, ఆ గుడ్లలోంచి ఎన్ని రోజుల్లో పిల్లలు బయటికి వస్తాయి?
0: కోడి గుడ్ల
1: తీశా.
0: కోడిని చూసి నువ్వు పరిగెత్తావన్నమాట.
1: మామయ్య, ఆ గుడ్లలోంచి ఎన్ని రోజుల్లో పిల్లలు బయటికి వస్తాయి?
0: కోడి గుడ్లలో అయితే 21 రోజుల్లో పిల్లలు అవుతాయి. ఈ విధంగా కోళ్ల సంతతి పెరుగుతుంది.
1: ఆవు, గేదె, కుక్కలు, పిల్లులు గుడ్లు పెట్టవు కదా మామయ్య, మరి వాటి సంతతి ఎలా పెరుగుతుంది?
0: అవును, అవి పిల్లల్ని కనడం ద్వారా తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. ప్రత్యుత్పత్తి 2 రకాలుగా జరుగుతుందిరా. 1, గుడ్లను పెట్టడం ద్వారా. 2, పిల్లల్ని కనడం ద్వారా.
1: గుడ్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జంతువులను ఏమంటారు మామయ్య?
0: ఈ తరహా ప్రత్యుత్పత్తి జరిపే జంతువుల్ని అండోత్పాదకాలు అంటారు. ఉదాహరణకి పాములు, చేపలు, కీటకాలు ఈ కోవకి చెందుతాయి. అయితే సముద్ర జలాల్లో ఉండే షార్క్ చేప దీనికి మినహాయింపు. ఇది గుడ్లకు బదులు పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది. పాముల్లో రక్తపింజర అంటే రస్సెల్ వైపర్ అంటారు. అది మాత్రం గుడ్లకి బదులుగా పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది.
1: ఈ ప్రత్యుత్పత్తి ద్వారా జన్మించిన పిల్లలకు ఆహారం ఏ విధంగా అందుతుంది మామయ్య?
0: పిల్లల్ని కనే జంతువులు పాలివ్వడం ద్వారా తమ పిల్లలకు ఆహారాన్ని అందిస్తే, గుడ్ల ద్వారా వచ్చే పిల్లలకు తల్లులు చిన్న చిన్న ధాన్యపు గింజలు, కీటకాలు, పురుగుల్ని ఆహారంగా అందిస్తాయి. రాము, తల్లిపక్షి ఆహారాన్ని తెచ్చి పిల్లపక్షి నోటిలో పెట్టడం చూసే ఉంటావుగా?
1: అవును, చూశాను మామయ్య. పిల్లల్ని కని పాలిచ్చే జంతువులనేమంటారు?
0: వాటిని క్షీరదాలు, మ్యామల్స్ అంటారు. ఉదాహరణకి ఆవు, పిల్లి, కుక్క, గేదె, గుర్రం, పులి, సింహం, మనిషి ఇవన్నీ క్షీరదాలే. క్షీరదాలు శిశోత్పాదకాలు.
1: మరి మామయ్య, క్షీరదాల్లో అండోత్పాదకాలు ఉండవా?
0: ఉంటాయి. అవి ఉదాహరణకి ఎకిడ్నా, డక్బిల్, ప్లాటిపస్ వంటి ఆస్ట్రేలియాలో సంచరించే జంతువులు. ఇవి 1 లేక 2 గ్రుడ్లు పెడతాయి. అయితే ఇంకో విశేషం ఏమిటంటే, ఆస్ట్రేలియాలో ఉండే కంగారు జంతువు క్షీరదమే అయినా పూర్తిగా ఎదగని పిల్లల్ని కంటుంది. ఆడ కంగారు పొట్టమీద ఉండే సంచిలో ఈ పిల్లలు పెరుగుతాయి.
1: అయితే మామయ్య, పక్షులన్నీ గుడ్లే పెడతాయి కదా?
0: అవును, కాని గబ్బిలం తెలుసుగదా, ఇది పక్షిలా ఎగురుతుంది. కానీ ఇది క్షీరదాల క్రిందికి వస్తుంది. దీన్ని ఎగిరే క్షీరదం అంటారు. ఇది పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది.
1: మామయ్య, నాకు ఇంకో సందేహం. ఈ జంతువుల్లో ఎంతకాలానికి పిల్లల్ని కనడం జరుగుతుంది?
0: పక్షుల్లో గాని, జంతువుల్లో గాని, మానవుల్లో గాని తల్లి గర్భంలో పిల్లజీవి అభివృద్ధి చెందే కాలం వేరువేరుగా ఉంటుంది. తల్లి గర్భంలో లేదా గర్భాశయంలో పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి తీసుకునే కాలాన్ని గెస్టేషన్ కాలము లేదా గర్భావధి అంటారు. వివిధ క్షీరదాల్లో గర్భావధి కాలం వేరువేరుగా ఉంటుంది. అది ఎలా అంటే, ఎలుక గర్భంలో పిల్ల ఎదగడానికి 21 రోజులు పడుతుంది. కుందేలు పిల్ల ఎదగడానికి 30 నుంచి 32 రోజులు పడుతుంది.
1: మామయ్య, కుక్క, పిల్లి లాంటి జంతువుల గర్భంలో పిల్ల ఎదగడానికి ఎన్ని రోజులు పడుతుంది?
0: సుమారుగా 60 రోజులు పడుతుంది. మేకపిల్ల 149 రోజులు తల్లి గర్భంలో ఉంటుంది.
1: మరి ఎలుక, పిల్లి, కుక్క, మేకకి ఇన్నిన్ని రోజులు అని చెప్పావు. అంటే జంతువు పెద్దదిగా ఉండే కొద్దీ గెస్టేషన్ కాలం పెరుగుతుందా?
0: అవును రాము, బాగా అడిగావు. ఆవుదూడ తల్లి గర్భంలో 280 రోజులు పెరుగుతుంది.
1: మరి అన్ని జంతువుల్లోకి ఏనుగు పెద్దది కదా, ఏనుగు పిల్ల తల్లి గర్భంలో ఎన్ని రోజులు పెరుగుతుంది?
0: ఏనుగు పిల్ల తల్లి గర్భంలో 20 నెలలు పెరుగుతుంది. అంటే 600 రోజులు అన్నమాట. గుర్రం తల్లి గర్భంలో 336 రోజులు పెరుగుతుంది.
1: మామయ్య, జంతువులన్నింటి గురించి చెప్పావు, కాని మానవుని గురించి చెప్పలేదు.
0: మనుషుల్లో తల్లిగా

0: గర్భంలో శిశువు 270 నుంచి 280 రోజులు పెరుగుతుందిరా అబ్బాయి.
1: మామయ్య, కీటకాల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది?
0: కీటకాలు అండోత్పాదకాలు. కీటకాల గ్రుడ్లు వివిధ దశలను దాటి ప్రౌఢ కీటకాలుగా మారతాయి. ఉదాహరణకి సీతాకోకచిలుక, దోమ, చీమ, ఈగ, బొద్దింక ఇవన్నీ కూడా.
1: తల్లి జంతువులు వాటి పిల్లలను ఏ విధంగా రక్షిస్తాయి?
2: చాలా జంతువుల్లో పిల్లలు వాటంతట అవి ఆహారాన్ని సంపాదించుకోలేవు, తమని తాము రక్షించుకోనూ లేవు.
0: అందుచేత వాటికి స్వతంత్ర జీవనం గడిపే శక్తి వచ్చే వరకు తల్లిదండ్రులు వాటిని సంరక్షిస్తాయి.
1: అయితే మావయ్య, జంతువులు వాటి పిల్లలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తాయి?
0: మంచి ప్రశ్నే వేశావురా. ఉదాహరణకి పక్షులు గూడు కట్టడం, ఆహారం ఇవ్వడం, శత్రువుల నుండి పిల్లలను రక్షించడం ద్వారా సంతాన పాలన చూపిస్తాయి. పావురం పావురక్షీరం అనే ఒక విధమైన ద్రవాన్ని నోటిలో ఉత్పత్తి చేస్తుంది. దీనిలో నీరు, మాంసకృతులు, క్రొవ్వులు, లవణాలు అన్నీ ఉంటాయి. ఇది క్షీరద క్షీరము అంటే జంతువుల పాల మాదిరిగానే వాటి పిల్లల పోషణకు ఉపయోగపడుతుందన్నమాట. కొన్ని కప్పలు గుడ్లను వాటి వీపు మీద మోస్తాయిరా.
1: మరి పక్షులు గుడ్లే ఎందుకు పెడతాయి, పిల్లల్నెందుకు కనవు?
0: పక్షులు గాల్లో ఎగురుతాయి కదా, పెరుగుతున్న పిండం బరువు మోయలేక ఎగిరే పక్షులు గుడ్లు పెడతాయి. ఇంకా ఈ ప్రత్యుత్పత్తి విషయంలో నువ్వు తెలుసుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అసరేగని రాము, నేనిప్పటి వరకు చెప్పిన విషయాలు నీకెంతవరకు అర్థమయ్యాయో తెలుసుకోవడానికి నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అడగమంటావా?
1: ఓ అడగండి మామయ్య, చెప్తాను.
0: సరే, ఉభయచర జీవి అంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలతో సహా చెప్పు.
1: ఉభయచర జీవి అంటే ఇటు నేలపైన అటు నీటిలో జీవించగలిగే జీవినే ఉభయచర జీవి అంటాం. కప్ప, మొసలి, తాబేలు ఇవన్నీ ఉభయచరాలే.
0: వెరీ గుడ్. కప్ప జీవిత చరిత్రలోని 3 దశలేమిటో చెప్పు.
1: గ్రుడ్డు దశ, లార్వాదశ, ప్రౌఢ జీవిదశ.
0: ఫలదీకరణం అంటే ఏంటో చెప్పురాము.
1: ఒక శుక్రకణం, ఒక అండం కలవడం వల్ల ఫలదీకరణం జరుగుతుంది.
0: వెరీ గుడ్. కోడి గ్రుడ్డులో నుంచి పిల్లలు ఎన్ని రోజుల్లో బయటికి వస్తాయి?
1: కోడి గ్రుడ్డులోంచి పిల్లలు 21 రోజుల్లో బయటికి వస్తాయి.
0: చాలా బాగా చెప్తున్నావు. ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా జరుగుతుంది రాము?
1: ప్రత్యుత్పత్తి 2 రకాలుగా జరుగుతుంది మామయ్య. ఒకటి గుడ్లను పెట్టడం ద్వారా, 2వది పిల్లలను కనడం ద్వారా.
0: గ్రుడ్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జంతువులను ఏమంటారో చెప్పు.
1: గ్రుడ్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జంతువులని అండోత్పాదకాలు అంటారు. పాములు, చేపలు, కీటకాలు ఇవన్నీ అండోత్పాదకాలే.
0: వెరీ గుడ్. మరి పిల్లల్ని కని పాలిచ్చే జంతువులను ఏమంటారు?
1: క్షీరదాలు అంటారు. వీటినే ఇంగ్లీష్లో మ్యామల్స్ అంటారు.
0: సరే, తల్లి గర్భంలో పిండం పెరిగే కాలాన్ని ఏమంటాం?
1: ఈ కాలాన్ని గెస్టేషన్ కాలం లేదా గర్భావధి కాలం అంటాం.
0: సరే, మనుషుల్లో గర్భావధి కాలం ఎంత?
1: మనుషుల్లో గర్భావధి కాలం 270 నుంచి 280 రోజులు.
0: వెరీ గుడ్. చాలా బాగా చెప్పావురా. మరి పక్షులు గ్రుడ్లే ఎందుకు పెడతాయి, పిల్లల్ని ఎందుకు కనవు?
1: పక్షులు గాల్లో ఎగురుతాయి, పెరుగుతున్న పిండం బరువు మోయలేక ఎగిరే పక్షులు గుడ్లను పెడతాయి.
0: సరే, ఇక నువ్వు అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు ఏవేవో వాటి వివరాలు, బొమ్మలు సేకరించు, సరేనా?
1: అలాగే మామయ్య.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని జంతువులు, ఆహారపు అలవాట్లు మరియు జంతువులు ప్రత్యుత్పత్తి అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా 2-2 ఫ్రిడ్జులు. అయినా వాళ్ల కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 0. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818162377.

0: ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
4: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద

0: లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9700334116 9700331022. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, అబద్ధం చెప్పడం చాలా తేలిక, నిజం చెప్పడం చాలా కష్టం. కానీ ఒక్కసారి నువ్వు చెప్పిన అబద్ధం నిజం కాదు అని తెలిసిన తర్వాత నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా కూడా అన్ని అబద్ధాలనే వినిపిస్తాయి, కనిపిస్తాయి కదండి. అంతే కదా, అంటే అబద్ధాలు చెప్పడం చాలా చాలా తేలిక, మరి నిజం చెప్పడం చాలా కష్టం. కానీ ఒకసారి నువ్వు చెప్పిన అబద్ధం నిజం కాదు అని తెలిసిన తర్వాత నువ్వు ఎన్ని నిజాలు చెప్పినా కూడా అన్ని అబద్ధాలనే కనిపిస్తాయి, వినిపిస్తాయి కూడా. ఏమంటారు? ఓకే లిజినెస్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా ఈ నడిపిన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు మా కోసం ఓం నమో వెంకటేశయ్య మూవీ నుంచి వేయి నామాల వాడ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మనకి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ధర్మో రక్షితి రక్షిత అనే సంస్కృత సూక్తికి అర్థం ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మమే రక్షిస్తుంది అని. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ వాక్యం కనిపిస్తుంది, కానీ దాని నిజమైన భావాన్ని జీవితంలో ఎంతమంది ఆచరిస్తున్నారో ఆలోచించాల్సిన విషయం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆత్మ పరిశీలన అనేది అవసరం. మరి దేవాలయానికి వెళ్ళడం, పూజలు చేయడం, వ్రతాలు నోములు పాటించడం మంచి విషయాలే, కానీ వాటి వెనుక ఉద్దేశ్యం ఏంటి అనేది ముఖ్యమైనది. చాలామంది ఆరోగ్యం, ధనం, ఉద్యోగం, పిల్లలు, వ్యాపారాభివృద్ధి వంటి కోరికల కోసం మాత్రమే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. మరి భగవంతుణ్ణి కోరికలు తీర్చే కల్పవృక్షంలా భావిస్తూ ఉంటారు, కానీ నిజానికి భగవంతుడు మనలో ధర్మబుద్ధిని పెంపొందించడానికి మార్గదర్శకుడు. ఇక రెండవది ధర్మమే దైవం. మరి దేవుని ఆరాధన అంటే కేవలం పూలు పండ్లు సమర్పించడం కాదు, సత్యం మాట్లాడటం, ఇతరులకు హాని చేయకపోవడం, న్యాయంగా జీవించడం, కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించడం, ఇవే నిజమైన ధర్మాచరణ. ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన పూజలకు సంపూర్ణ ఫలం అనేది ఉండదు. ఇక మూడవది స్వార్థాన్ని ధర్మంగా భావించడం. మరి ఈ రోజుల్లో చాలామంది తమకు లాభం చేకూరేది ధర్మం అని భావిస్తున్నారు, కానీ ధర్మం వ్యక్తిగత ప్రయోజనం కాదు, అది సమాజహితం, న్యాయం సత్యం ఆధారంగా ఉంటుంది. స్వార్థంతో తీసుకునే నిర్ణయాలు కొంతకాలం విజయాన్ని ఇచ్చినా చివరికి బాధను మిగులుస్తాయి. ఇక తర్వాత నాలుగవది రావణుడు విభీషణుడికిచ్చిన పాఠం. దీనికి రామాయణమే గొప్ప ఉదాహరణ. మరి రావణుడు మహాపండితుడు, గొప్ప శివభక్తుడు, అయినప్పటికీ పరస్త్రీ అయిన సీతాదేవిని అపహరించడం అనే అధర్మం చేశాడు. ఆ ఒక్క అధర్మమే అతని పతనానికి కారణమైంది. మరి విభీషణుడు మాత్రం ధర్మాన్ని విడవలేదు, తన సొంత అన్న చేసిన తప్పును కూడా తప్పే అని ధైర్యంగా చెప్పాడు. అందుకే చివరకు శ్రీరాముని యొక్క ఆశ్రయం పొందాడు. ఇక తర్వాత ఐదవది విభీషణుడు కోరుకున్న వరం. మరి విభీషణుడు బ్రహ్మదేవుని తపస్సుతో ప్రసన్నం చేసుకున్నప్పుడు బ్రహ్మదేవుడు ఏ వరమైనా కోరుకోమంటాడు. రాజ్యం, ఐశ్వర్యం, అపార సంపద, దీర్ఘాయుష్యు వంటి వరాలు అడగచ్చు, కానీ విభీషణుడు ఇలా ప్రార్థించాడు, నా మనసు ఎల్లప్పుడూ ధర్మంలోని స్థిరంగా ఉండేలా అనుగ్రహించండి, నా ప్రతి కార్యం ధర్మబద్ధంగా జరిగేలా చేయండి అని. ఆ కోరిక బ్రహ్మదేవునికి ఆశ్చర్యాన్ని కలిగించిందట, ఎందుకంటే ధర్మాన్ని కోరుకున్నవాడు చివరకు అన్నీ పొందు

ఇక తర్వాత ధర్మానికి లభించిన ఫలితం. మరి విభీషణుడు ధర్మాన్ని అనుసరించినందువల్ల శ్రీరాముడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. రావణాసురుడు మరణించిన తరువాత లంకకు రాజయ్యాడు. అతనికి రాజ్యం రావడానికి కారణం అధికారం కోసం చేసిన ప్రయత్నం కాదు, ధర్మనిష్ట. ఇక తర్వాత ఏడవది అధర్మం ఫలితం. అత్యాశ, అహంకారం, కామం, స్వార్థం వంటి వాటిని అనుసరించిన వారు కొంతకాలం సుఖపడినట్లు కనిపించినా చివరకు కష్టాలను అనుభవిస్తారు, మనశ్శాంతి కోల్పోతారు, అనారోగ్యాలు వస్తాయి, సమాజంలో గౌరవం కోల్పోతారు. ఇక ఎనిమిదవది ధర్మ మార్గం ఇచ్చే వరం. ధర్మాన్ని అనుసరించే వ్యక్తి మనశ్శాంతితో జీవిస్తాడు, సమాజంలో గౌరవాన్ని పొందుతాడు, భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాడు. మరి మరణించిన తరువాత కూడా తన మంచి పేరుతో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు. అంటే ధర్మం అనేది కేవలం గ్రంథాల్లో చదవడానికి కాదు, ప్రతిరోజు జీవితంలో ఆచరించడానికి. పూజలు, వ్రతాలు, దేవాలయ దర్శనాలు అన్నీ కూడా మనలో ధర్మబుద్ధిని పెంచితే వాటికి పరిపూర్ణత అనేది లభిస్తుంది. మరి ధర్మో రక్షితి రక్షిత, మనం ధర్మాన్ని కాపాడితే ధర్మమే మన జీవితాన్ని కాపాడుతుంది. ఏమంటారు ఓకే లిజినెస్? మరి ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే అనకాపల్లి నుండి రాజ్మోహన్ గారు, కామేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమ్మకి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మా అమ్మాయి సరళ దివ్య అల్లుడు గారు, శరత్ చంద్ కుమారుడు, ఈరోజు మరి బారసాల విశాఖపట్నం ఎండాడు స్వగ్రామంలో జరుపుకుంటున్నారు అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియచేస్తున్నవారు, మరి చిరంజీవిని ఆశీర్వదిస్తున్నవారు అమ్మ దివ్య, నాన్న శరత్, అన్నయ్య సేవన్, బామ్మ సీతామహాలక్ష్మి, తాత రాజేంద్ర ప్రసాద్, బాబాయ్ సాయి, పిన్ని రమ్య, వీణ, తాత రాజ్మోహన్. తప్పకుండానండి. మరి ఈరోజు విశాఖపట్నం ఎండాడ మరి వారి స్వగ్రహంలో జరుపుకుంటున్నటువంటి ఈ బారసాల కార్యక్రమం అనేది అంతా చక్కగా ఉండాలని మరి అందరి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శిశింద్రి మూవీ నుంచి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రెండు అక్షరాల జీవితం తెలుసుకుందామా? మరి భూమి అనే రెండు అక్షరాల పైన పుట్టి ప్రాణం అనే రెండు అక్షరాల జీవం పోసుకుని మరి రెండు అక్షరాల అవ్వ, తాత, అమ్మ, నాన్న, అన్న, అక్క అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ రెండు అక్షరాల గురువు దగ్గర రెండు అక్షరాల విద్యను నేర్చుకుని రెండు అక్షరాల డబ్బును సంపాదించి రెండు అక్షరాల భార్య, బిడ్డ అనే బంధాలను ఏర్పరచుకుని రెండు అక్షరాల ప్రేమను పంచుతూ రెండు అక్షరాల స్నేహం పెంపొందించుకుంటూ రెండు అక్షరాల బాధని భరిస్తూ రెండు అక్షరాల కోపాన్ని దూరం చేసుకుని రెండు అక్షరాల నేను అనే అహంకారాన్ని మరచి రెండు అక్షరాల మనం అనే మమకారాన్ని పెంచి రెండు అక్షరాల జాలి దయలను కొండంత పెంచుతూ రెండు అక్షరాల తీపి అనుభవాలను గుర్తు చేసుకుంటూ రెండు అక్షరాల చేదు సంఘటనలను మరచిపోతూ రెండు అక్షరాల ముప్పు వచ్చి రెండు అక్షరాల చావు వచ్చే వరకు రెండు అక్షరాల ముఖం పైన రెండు అక్షరాల నవ్వుంటే రెండు అక్షరాల స్వర్గం మన అరచేతులు ఉన్నట్లే కదండి. కాబట్టి సత్యాన్ని తెలుసుకుని జీవించగలిగితే అదే జీవితం. ఏమంటారు? ఓకే లిజ్నెస్, మరి రెండు అక్షరాల జీవితం గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఇప్పుడు మనం మరొక ఎస్ఎంఎస్ ఎవరు పంపించారో తెలుసుకుందాం. మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, సావిత్రి గారు వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ప్రియమైన భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం, శుభ సోమవారం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి విజయ మేడం గారు చెప్పే పురాణ కథలు, టాపిక్, మరి చక్కటి సందేశాలు భద్రమైన మాటలతో మనసులను ఆనందింపజేసే విధంగా భక్తి రసంగా హృదయాలను రంజింపజేస్తున్న విజయ మేడంకి అభినందనలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే ఈరోజు సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి రెండు అక్షరాల నోము చిత్రం నుండి పి సుశీల గారు పాడిన పాట నోము పండించవా స్వామి, నన్ను కరుణించవా స్వామి అనే చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఇంకెందుకు

లిజినెస్ మరీ చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి. శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్టు 17 అనగా ఈరోజు ఊరకరణం పూర్ణానంద ప్రభాకర గురురాజు అనగా ప్రముఖ గీత రచయిత భువనచంద్ర గారి పుట్టినరోజు. మరి ఆయన 1950 సంవత్సరంలో కృష్ణా జిల్లా నోచివీడు దగ్గర గల గుళ్ళపూడి అనే గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర శర్మ చంద్రమౌళీశ్వరి దేవి దంపతులకు జన్మించడం జరిగింది అంటున్నారు. మరి పుట్టింది కృష్ణా జిల్లా నూచివీడి దగ్గరైనా ఆయన విద్యాభ్యాసం అంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఉన్నటువంటి వారి అమ్మమ్మ గారింట్లోనే జరిగింది అంటున్నారు. మరి చదువుకునే రోజుల్లోనే వయసుకు తగ్గ చందమామ వంటి పుస్తకాలతో పాటు నవలలు, సినీ సంబంధమైన పుస్తకాలు చదవడానికి ఎంతో ఆసక్తి చూపించే ఆయన చదువుకుంటూనే సినిమా పోస్టర్ల మీద ఆయా చిత్రాలకు సేవలందించిన ఆత్రేయ, దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ గారి ప్రక్కన వారి పేర్లు ప్రక్కన తన పేరు రాసుకునేవారట. మరి చదువు పూర్తయ్యాక ఆ చదువుకు తగ్గ ఉద్యోగం రావడంతో ఎయిర్ ఫోర్స్ లో 18 సంవత్సరాలు

వారు సేవలందించారు. అటు పిమ్మట సీనియర్టీతో మరింత పెద్ద ఉద్యోగం లభించిన, పెద్దల బలవంతం మీద అన్ని రోజులు ఉద్యోగం చేసిన, మరప్పుడు కూడా పుస్తకాలు చదవడం, పత్రికలకు సమీక్షలు వ్యాసాలు వ్రాసి పంపడం మానలేని భువనచంద్ర గారికి ఆయనలో ఉన్న కళపై ఆసక్తి కళాభిమానం మరి ఆయనతో పాటు మరింత పెరిగిందే తప్ప తక్కలేదు. అందువల్ల మరి ఎయిర్ ఫోర్స్ జాబ్కి స్వచ్ఛంద విరమణ చేసి మరి మద్రాసు వెళ్లి ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. మరి నటులు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారు అనగా చంద్రమోహన్ గారి ప్రోత్సాహంతో హాస్య చిత్రాలకు పితామహుడు లాంటి హాస్య బ్రహ్మ జంధ్యాల గారిని, మరో హాస్యపు చిత్రాల దర్శకులు రేలంగి నరసింహరావు గారిని కలవడం జరిగింది. ఇక జంధ్యాల గారు తీయబోయే పడమటి సంధ్యారాగం చిత్రంలో అవకాశం లభించబోయి మరెందువలనో చేజారిపోయింది. అయినా చంద్రమోహన్ గారు మరి విషయాన్ని సవాల్గా తీసుకుని అప్పటి హాస్య చిత్రాల్లో ప్రధాన కథానాయకులైన దర్శకులు విజయబాపునేడు గారికి పరిచయం చేసి ఆయన మరో నటులు రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన చిత్రంతోనే చంద్రమోహన్ గారి సహాయంతో భువనచంద్ర గారు గీత రచయితగా సినీ పరిశ్రమకు పరిచయం కావడం జరిగింది అంటున్నారు. మరి ఆ చిత్రమే చంద్రమోహన్ రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన నాకు పెళ్ళం కావాలి అని చెప్పంటున్నారు. ఇక అలానే మరి ఇప్పుడు భారతీయుడు చిత్రం నుండి మరి జయస్దాస్ గారు, నిర్మలా శేషాద్రి గారు ఆలపించిన ఏఆర్ రెహమాన్ గారి స్వరకల్పనలో మరి భువనచంద్ర గారి సాహిత్యాన్ని వినిపించమంటున్నారు. పచ్చని తెలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మామ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి మాకోసం ప్రేమాభిషేకం చిత్రం నుండి తారలు దిగి వచ్చిన వేళ అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు, యనగంటి సరోజిని గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్, నందన్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, లింగాల, మరి వీరంతా కలిసి మనకి భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి మనకి ఎస్ఎంఎస్ చేస్తారు. హాయ్ అండి, అందరూ ఉన్నారు, బాగున్నారు కదా? మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి. మరి అలాని మరి మేడం గారు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. రెండు అక్షరాల మాటకు విభిన్న వ్యత్యాసాలు, భావార్థాలు, మరి మీ స్ఫూర్తిదాయక మాటల వ్యాఖ్యానాల్లో ఎంతో చక్కగా వివరించారు, ధన్యవాదాలు అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలాని నర్తనశాల చిత్రం నుండి జననీ శివకామిని అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి శ్రోతలందరికీ, విష్ణు ఎఫ్ఎం బృందానికి అందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కొరకునేట ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం కదండి. ఇక్కడ నీడమైన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెం పోలే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం ఆర్జే విజయ మేడంకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి అలా ఈరోజు మా అమ్మాయి రమ్య అలానే అల్లుడు సుబ్బన్న గారికి 9వ సంవత్సరం మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా చిలక గోరికల కలకాలం ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని మరి పిల్ల పాపలతో చల్లగా ఉండాలని దీవిస్తూ మరి మురారి చిత్రం నుండి చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీ అమ్మాయి రమ్యకి అలానే మీ అల్లుడైనటువంటి వెంకట సుబ్బన్న గారికి మరి మీ తరపు నుండి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి రెడీ విష్ణు 90.4 తరపు నుండి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. అలానే ఈరోజు మనకి సోమవారం కాబట్టి మరి శివుడికి సంబంధించి శ్రీమంజునాథ చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే మా కోసం ప్రసారం చేయమంటున్నారు. అలానే లిజినెస్ అందరికీ కూడా మరి నా తరపు నుండి ఒక పెద్ద హాయి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. మరి మీ తరపు నుండి లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయి చెప్పేస్తూ మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను కూడా ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో వెడగలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయి కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పండుటాకు కథ వింటారు. నీ పేరు తెలుసుండి ఎందుకు అడుగుతారు? నీ గొంతు వినాలని నేనేం సుశీలని కానులేండి. ఇదిగో ఈ అండీలేంటి కోతిబావా అని పిలిచేదనుగా. అదెప్పుడో చిన్నప్పుడు 15 ఏళ్ల నాటి మాట. ఆ తర్వాత ఇదేగా చూడటం. ఏకాంతంలో మాట్లాడతానంటే నీకు తెలిసిన మరదలే కదరా, ఏదో పరాయి పిల్లలా చూస్తానంటావేంటి, ఈ పెళ్లి చూపులేంటసలు అని మా మామ బుగ్గలు నొక్కున్నా నేనొప్పుకోలేదు. పెళ్లి చూపులు జరగాల్సిందే అని పట్టుబట్టాను తెలుసా, పెద్ద గొప్ప. సరే అమృతవల్లి, నేను అమృతం అని పిలుస్తాను. మీ ఇంట్లో అందరూ నిన్ను వల్లి అని పిలిచినా మీ ఇష్టం. ఎంతవరకు చదివావు? 5th ఫారం. ఏ మరి తరువాత ఎందుకు చదువుకోలేదు? చదివించలేదు, నేను చదివిస్తా, చదువుకుంటావా? ఓ, నాకు లెక్చర్గా పనిచేయాలనుంది. సరే ఇంతకీ మరి నేను నచ్చానా? ఏం మాట్లాడవు, నేను నచ్చానా? అమృతం, అమ్మా అమృతం, ఏం చేస్తున్నావు? కాస్తంత కాఫీ పెట్రా. ఏంటిది, ఏదో వ్రాస్తున్నట్లున్నావు. ఉత్తరమా? కదా. ఓ, కదే వ్రాస్తున్నావా? ఏ పిచ్చి కూడా ఉందా? నాకు తల పగిలిపోతుంది. తర్వాత కథ రాసుకుందు గాని నాకు కొంచెం తలకి మందిరాయి. అరే, నీ చేయి తగిలితే నెప్పి ఇట్టే పోయిందోయ్. కొన్నాళ్ల తర్వాత, అబ్బాయికి ఏం పేరు పెడదాం? అనిరుద్ధ. అదేం పేరు? మా నాన్నగారి పేరు సుబ్బారావు, అది పెడదాం. ఏం నచ్చలేదా? పోనీ, అనిరుద్ధ సుబ్బారావు అని పిలుచుకో. సుబ్బారావుని మాత్రం తగిలించాల్సిందే. అమృతం, నీ మరిది మార్కులు చూసావా? ఇలా చదివితే ఏం పాస్ అవుతాడు? పెద్ద సంసారాన్ని నేనొక్కడిని లాక్కొస్తున్నాను. వాడు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే కాస్తంత నాకు సాయంగా ఉంటాడనుకుంటే వాడు బలాదూర్లా తయారవుతున్నాడు. కాస్తంత కనిపెట్టుకునుండు. ఏం చేస్తున్నావు? ఓ, నవలు చదువుతున్నావా? ఏంటిది, విధి విన్యాసాలా, జీవన తరంగాలా? వాడు సరిగ్గా చదవకపోతే నుదుటి రేఖలు అని నేను నవల వ్రాయాల్సి వస్తుంది. కాని అవి కనిపెట్టి దాని ఓ కంట కనిపెడుతూ ఉండు. కొన్నాళ్ళ తర్వాత, అమ్మాయికి ఏం పేరు పెడదాం? మీరే చెప్పండి. మా అమ్మ పేరు కనక మహాలక్ష్మి అని పెడదాం. ఎలా ఉంది? నేను బాగుండదు అంటే మాత్రం మీరు ఒప్పుకుంటారా? ఏంటి ఈ మధ్య ఎదురు సమాధానాలు వస్తున్నాయి? నా అభిప్రాయం విన్నప్పుడు నన్నెందుకు అడుగుతారు? ఆ, బుద్ధి గడ్డి తిని. ఏమిటో విశేషం? చేతిలో పూలు పళ్ళు ఎరియర్స్ వచ్చాయి. ఎప్పటినుంచి అడుగుతున్నావుగా? పండక్కి పట్టుచీర తీసుకో. నాకేం వద్దండి, మీకు మాత్రం మంచి చేతులు ఎన్నున్నాయి. మీరు బయట తిరుగుతారు, నేను ఇంట్లో ఉండేదాన్నేగా. మీరే తీసుకోండి. కాదు, నువ్వే. సరే ఇంకా టైం ఉందిగా. ఏదో సామెత చెప్పినట్లు ఎరియర్స్ని ఇలా నాన్నగారి హాస్పిటల్ బిల్కి వేయడం. పోనీలేండి, అవి చాలా ఖర్చు పెట్టేస్తుంటే దీనికి అప్పు చేయాల్సి వచ్చేది. అమ్మయ్యా, తమ్ముడు చదివైపోయింది, జాబ్లో కూడా చేరాడు, నాకు కాస్తంత భారం తగ్గుతుంది. అటువంటి ఆశలేం పెట్టుకోకండి. అమ్ము, నువ్వన్నదే నిజం. ఉద్యోగంలో చేరాక ఉలుకు పలుకు లేదు. చెల్లి పెళ్లి కుదిరింది, వాడు పెళ్లి నిర్ణయం చేసేసుకున్నాడు. చెల్లి పెళ్లికి ఓ చెయ్యి వేస్తాడేమోనని చూస్తున్నా. ఏమండోయ్, మీ అమ్మడు చెక్ పంపించాడు, ఇదిగో పట్టుకెళ్ళి స్విస్ బ్యాంకులో దాచుకోండి. ఏది? అబ్బా, చాలా ఎక్కువే, బాజింత్రీలు కూడా రారు దీంతో. రెక్కలొచ్చి పొడుచోళ్ళు.

రెక్కలు తెగి ముసలళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మనం, మనకి తోడుగా అప్పులు, మన పిల్లలు మిగిలారు. ఇకనైనా మన గురించి ఆలోచిద్దాం. ఏమండి, అబ్బాయి ఉత్తరం రాశాడు, ఇంటర్వ్యూ పాస్ అయ్యాడట, ఉద్యోగంలో వెంటనే చేరమన్నారట, సంతోషం. ఏమండి, అబ్బాయి సెటిల్ అయినట్టే, పెళ్లి చేసేద్దామా? తొందర ఏముంది, రోజులు బాగాలేవు కదండి. మా తమ్ముడు కూతురుంది, వాళ్ళు చాలా కాలంగా అడుగుతున్నారు. ఇదిగో, మేనరికాలు మంచివి కావు. మా ఫ్రెండ్ కూతురుంది. సర్లేండి, నా మాట ఎప్పుడు చెల్లింది కనుక? అది కాదే, దగ్గర సంబంధాలు వద్దని డాక్టర్లు చెబుతున్నారుగా, మీకిష్టం లేదని చెప్పండి. సరే, అలాగే అనుకో, నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నావు కనుక. ఏమండి, ఇది విన్నారా? చెప్పకుండా ఎలా వింటాను, ఏమిటో చెప్పు. మీ సుపుత్రుడు ప్రేమలో పడ్డాడట, సుందరం మాస్టారి బోగట్ట. నీ దృష్టిలో కాని పని చేస్తే వాడు నా కొడుక, లేకపోతే నీ కొడుక. సరే స్వామి, ప్రతిదానికి లాజిక్లు తీస్తారు, మన పుత్రరత్నమే ప్రేమలో పడ్డాడట. శభాష్. శభాషా, మరేమనాలి, వాడు ఆల్రెడీ పడిపోయాడని చెప్తున్నావుగా. పడకముందే ఏదైనా చేయగలం, ఇప్పుడేం చేస్తాం? అసలు అమ్మాయి ఎవరో ఏమిటో ఎవరో ఒకరు. అసలు నేను ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవాణ్ణి. అప్పట్లో చిన్నప్పటి నుంచి అనేసుకున్నామని నిన్ను కట్టబెట్టారు. ఆ బాగుంది సంబడం, పోనిప్పుడు చేసుకోండి. అయినా ఇప్పుడేం చేస్తాం, మీ రెండో తమ్ముడు వేరే కులం పిల్లని చేసుకోలేదు, మేనమామ పోలికలు, మా వాళ్ళని ఎందుకు దెప్పడం? మీరనుకున్నారుగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, మీ బుద్ధులే వచ్చాయి. సరే, మన ఇప్పుడు చేసేది అక్షింతలు వేయటమే. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నా, మా తమ్ముడు కూతురుందండి అంటూ. పోని, మీ స్నేహితుడు సంబంధమైనా ఖాయం చేశారా? ఏ పని టైంకు చేయరు కదా, నా కర్మ. ప్రేమే నేరమౌనా అని మంచి పాటుందోయ్, మీకు అన్ని వేళ్ల కొలాలే. పిచ్చి అమ్ము, నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోకు. ఇష్టపడింది దొరకనప్పుడు, దొరికిన దాన్ని ఇష్టపడితే సమస్య ఉండదు నాలా. సరే స్వామి, నేను నా కొడుకు దగ్గరికే పోతా. మీరు ఏ అమ్మమ్మను ప్రేమించి ఊరేగండి. అమ్మమ్మలేమిటోయ్, నాకు అమ్మాయిలే పడతారు. నిజమే, అమ్మమ్మలైతే మీరు సేవ చెయ్యాలి, మీ కాళ్ళు పట్టాలంటే ఆ అమ్మాయిలే కావాలి. ఏమండి, ఏమో అనుకున్నాను కానీ కోడలి పిల్ల బాగుంది కదండి, బుద్ధిమంతురాలు కూడాను, అందుకే ప్రేమించాడు నా కొడుకు కదా. పోనీలేండి, ఎల్లకాలం మీలా నాలా తెప్పుకోకుండా ఉంటే చాలు. లెక్చరర్గా చేస్తున్న గర్వం లేదండి, ఇంటి పనంతా తనే చేస్తోంది. అవునోయ్, నువ్వు లెక్చరర్ కావాలనుకున్నావు కదా, ఆ పెళ్ళి చూపుల్లో నన్ను చదివిస్తానని కూడా చెప్పారు. మీకు మీ వాళ్ళకి సేవ చేయడమే సరిపోయింది. నిజమే, మనం ఎన్నో అనుకుంటాం, మనం చెయ్యనివి మన పిల్లలు చేసేటట్లు చూడాలి. మనం అనుకున్నవి కాదు, వాళ్ళు అనుకున్నవి. ఏమండి, మనవడికి ఏం పేరు పెట్టాడో చూసారా? మీ పేరే. అసలు ఈ రోజుల్లో తండ్రి పేరు పెట్టడం గొప్ప విశేషమే. నా కొడుకేవాడు, ఆ పెద్ద గొప్ప. ఏమండి, ఏంటలా దగ్గుతున్నారు? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది కదా. నాకేం లేదే, కఫం పట్టినట్లుందంతే. నువ్వు పద ముందు, ఒళ్ళు తూలుతుందంటున్నావుగా, బీపీ గట్ల చెక్ చేయించాలి. అమృతం, రేపేమిటో తెలుసా? శుక్రవారం ఏకాదశి, నీ ముఖం అది కాదు, రేపు ప్రత్యేకత ఏమిటి? ఏమో నాకు గుర్తులేదు, మీలా అన్ని గుర్తుపెట్టుకుని సాధిస్తూ ఉండటం మా ఇంట వంట లేదు. నేను మామూలుగా అన్నా నువ్వే కలుగుతావన్నీ. సరే, నాదే తప్పు, మీరే కరెక్ట్. ఇంటికి ఏమిటి రేపు? పిచ్చి ముఖమా, రేపు మన పెళ్లి రోజే. అవునండి, మర్చిపోయాను సుమా, నువ్వు బాగా ముసలిదానివైపోయావే. ఆ ఓ పొడుచుదాన్ని తెచ్చుకోమని ఎప్పుడో చెప్పాను కాళ్ళు పట్టడానికి. అసలు విషయం విను, రేపటికి మన పెళ్ళై 50 ఏళ్ళు, గోల్డెన్ జూబ్లీ. 50 ఏళ్ళా? అబ్బో, ఇట్టే గడిచిపోయాయి. ఈ 50 ఏళ్లలో మనం ఎన్నిసార్లు తిట్టుకున్నామో ఏమో, ఆ లెక్కలు కూడా మీరే చెప్పండి. ఇదిగో అబ్బాయి అమ్మాయి మనవలు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారే. ఫోన్ చేసినప్పుడల్లా వచ్చేమని అంటారు పాపం. నీ మరిది ఫోన్ చేశాడు వెధవకి. సర్వీసులో ఉన్నంతకాలం అన్నా వదిన్లు గుర్తులేరు, రిటైర్ అయ్యాక పిల్లలెవరూ పట్టించుకున్నప్పుడు గుర్తుకొచ్చాం. ఏమండి, చాలా సంతోషంగా ఉందండి. మన పిల్లలు వస్తున్నామని కూడా చెప్పకుండా వచ్చి, మనకు తెలియనివ్వకుండా బంధుమిత్రులందరినీ పిలిచి

హోటల్లో పార్టీ ఏర్పాటు చేశారు. అందరూ మెచ్చుకోవడమే, వాళ్ల పిల్లల నిరాదరణకి ఎలా గురి అవుతున్నారో చెప్పడమే. మన మంచితనమే మనకు శ్రీరామరక్ష. మన పైబడిన ఏ బాధ్యతని మనం విస్మరించలేదు. మనస్ఫూర్తిగా ఉన్నంతలో అన్నీ నిర్వహించాం. ఇలా ఈ ఆనందంతో వెళ్ళిపోతే చాలు, ఏం మాట్లాడవి. నిజాలే కదా, ఎల్లప్పుడూ ఉండిపోతామా ఏంటి? కాస్తంత వెనక ముందు. అయితే నేనే ముందు. అమ్మో, ఆ పని మాత్రం చేయకు అమ్మో. నువ్వు లేకపోతే నిన్ను తిట్టకుండా ఒక్క క్షణం కూడా గడవదు నాకు. హోటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 11 దాటింది కదా. ఇంకా చదువుతున్నారేంటి? పడుకోండి. విడాకుల మీద వ్యాసం వ్రాసారెవరో, విదేశాలలోలా ఇప్పుడూ ఇక్కడ విడాకులు పెరుగుతున్నాయట. ఫారిన్లో ఒక ఆవిడ 6 మొగుడికి విడాకులు ఇచ్చి గతంలో వదిలేసిన 3 మొగుడిని 7 భర్తగా తెచ్చుకుందట. అసలు వీళ్ళు విడాకులు తీసుకునే కారణాలు చూస్తుంటే ఏమనుకోవాలి? ఈ లెక్కన మనం ఎన్నిసార్లు తీసుకుండాలి? నిన్ను నవలలు చదవద్దన్నప్పుడు, నిన్ను చదివించనందుకు నా మీద కోపాన్ని నీ మీద చూపించినప్పుడు, ఇలా ఎన్నోసార్లు విడాకులు తీసుకుని ఉండాల్సింది. మనసున మనసై బ్రతుకున్న బ్రతికై గడిపే జంటలు బహు అరుదు. వేరువేరు చోట్ల పెరిగిన ఇద్దరు ఒక గూటి క్రింద బ్రతకాల్సి వచ్చినప్పుడు సర్దుబాటు ధోరణి ఇద్దరికీ ఉండాలి. ఇద్దరి అభిప్రాయాలు సంపూర్ణంగా కలవడం అనేది సాధ్యపడని విషయం. ఇద్దరిది ఒకే ధోరణి అయినా కష్టాలు తప్పవు. అందుకే మన వాళ్ళు ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళని ఒకటి చెయ్యరు. మౌలికంగా పెళ్ళి అంటే ఓ సర్దుబాటు, ఓ అడ్జస్ట్మెంట్. సంసార బంధంలో ఒకరి మీద ఒకరు గెలవటానికి ప్రయత్నిస్తే గొడవలు తప్పవు. ఒకరికొకరు ఓడిపోతేనే ఇద్దరూ గెలుస్తారు. ఎక్కడైనా ఒకరు గెలిస్తే రెండో వాళ్ళు ఓడిపోతారు. కానీ ఇద్దరూ గెలవడం అనేది ప్రేమ యుద్ధంలోని సంభవం. అందుకు ముందుగా ఒకరి చేతిలో ఒకరు ఓడిపోవాలి. మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో చూడు. పెళ్లికి విస్తరాకులు వేసినప్పటినుంచి పండుటాకులై రాలిపోయేంతవరకు విడాకుల ప్రసక్తి లేకుండా కలిసి ఉండేటట్లు చేసిన ఘనత ఈ మూడుముళ్ల బంధానిదే. అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటోంది. ఏమంటావు? బాగా చెప్పారు. మీకు కాస్త బుర్రుందండి, ఒప్పుకున్నావుగా ఎప్పుడో. అందుకే వెర్రి వేపకాయంతున్నా విడాకులివ్వండి. ఏ అమ్మూ అమ్మూ, అప్పుడే నిద్రపోయావా? మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంటావు. ఈ కోణం చాలు విడాకులు తీసుకోవడానికి విదేశాల్లో అయితే. అమ్మూ వెళ్ళి ముందు వెళ్ళిపోతానని చెప్పి మరీ ముత్తైదువుగా వెళ్ళిపోయావా అమ్మూ? నీ కోరిక తీర్చుకుని నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా అమ్మూ? నా కోపతాపాలు ఎవరి మీద చూపించను. ఈ వయసులో ఈ విధంగా నాకు విడాకులిస్తావా? తమలపాకులు, విస్తరాకులు, పండుటాకులు, ఈ ఆకులెప్పుడూ ఒక్కటే ఉండదు. ఏకవచన ప్రయోగం కూడదు. విడాకులు మాత్రమే బహువచనం. ఈ పండుటాకుకి ఇప్పుడు ఇలా విడాకులిస్తావా అమ్మూ? అన్యాయం. నీ అమృతాన్ని తాగింది ఇలా పండుటాకులా మిగలడానికా? అన్యాయం అమ్మూ, అన్యాయం. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పండుటాకు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4.

0: వింటున్నది రేడియో విష్ణు 90.4.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నర్సాపురం రైల్వే స్టేషన్ కు మహార్దశ పట్టింది. కొత్త రైళ్ల కూతతో పాటు అమృత్ భారత్ స్కీమ్ కింద 30 కోట్లతో నిర్మించిన కొత్త స్టేషన్ భవనం కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం నుంచి టికెట్ల బుకింగ్, ప్రయాణికుల విశ్రాంతి గది, లగేజ్ బుకింగ్ వంటి సదుపాయాలు కొత్త స్టేషన్ లో ప్రారంభమయ్యాయి. పాత భవనంలో ఉన్న మరికొన్ని విభాగాలను కూడా తరలింపు పనులు చేపట్టారు. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైల్వే అధికారులు ఆదేశించారు. పూర్తయిన వెంటనే పాత భవనాన్ని పూర్తిగా తొలగించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. కొత్త స్టేషన్ కు ఇంకా అధికారికంగా ప్రారంభించినప్పటికీ కార్యకలాపాలన్నీ కొనసాగుతూ ఉండడంతో త్వరలో పాత స్టేషన్ భవనాన్ని తొలగించేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు. భవన తొలగింపు పూర్తిగానే ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్స్, ప్లాట్ఫారాలను కొత్త భవనం వరకు పొడిగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పాత భవనం ముందు భాగంలో ఉన్న పార్కింగ్ ప్రదేశం నుంచి కొత్త స్టేషన్ వరకు కోటిపల్లి రైల్వే లైన్ కు సంబంధించి కొత్తగా 2 ట్రాక్లు రానున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పంచాయతీల గడువు ముగియడానికి నెలల కాలం ముందు నిధుల వినియోగానికి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రత్యేక అధికారుల పాలనలో కూడా పంచాయతీ నిధుల వినియోగానికి పలు ఆంక్షల వల్ల గ్రామాల్లో పౌరసేవలు దాదాపుగా మృగ్యమైన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల అలసత్వం కారణంగా సమస్యలు తిష్టవేస్తున్నాయని గ్రామస్థాయిలో పలువురు వాపోతున్నారు. పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా వంటివి పంచాయతీల్లో సవ్యంగా సాగడం లేదని కొందరు కక్కలేక మింగలేక వాపోతున్నారు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమ్మవారి శిరస్సు పైనుంచి ప్రవహించే కొండవాగు పొంగి ప్రవహించింది. ఒక్కసారిగా వాగు పొంగడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దర్శనాలు ముగియకుండానే వాగు దాటి బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు. అమ్మవారి చెంత వాగు ఉధృతంగా ప్రవహించడంతో దర్శనాలను కమిటీవారు నిలిపివేశారు. బుట్టాయిగూడెం, గుబ్బల మంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు దట్టమైన అడవి ప్రాంతంలో కుండపోత వర్షంతో కొండవాగు ఉధృతి నేపథ్యంలో భక్తులు ఇళ్లకు వెళ్లిపోవాలని ఆలయ కమిటీ సూచించింది. ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత ఏడాది పరీక్షలకు కాగితాల్లో కాకుండా అసైన్మెంట్ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది కూడా వాటిని సమకూర్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఫార్మేటివ్ అసైన్మెంట్ 1 పరీక్షలకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత వీటిని 3 ఆగస్టున నిర్వహించాలని భావించినప్పటికీ సవరించిన షెడ్యూల్ ప్రకారం వాయిదా వేశారు. ఈ రోజు నుంచి నిర్వహించాలని నిర్ణయించారు. అసైన్మెంట్కు సంబంధించిన బులెట్లు ఎంఆర్సీలకు చేరుకోగా మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో వాటిని పాఠశాలలకు అందజేశారు. రామకృష్ణ పరమహంస బోధనలు నేటికి స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు అన్నారు. భీమవరం వెంకటరామ థియేటర్ ప్రాంగణంలో ఆదివారం శ్రీ రామకృష్ణ పరమహంస వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సాహితీవేత్త సత్యనారాయణరాజు, చైతన్య భారతీయ నాటక పరిషత్ సభ్యులు భట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి మోహన్ రాజు అన్నారు. ఆదివారం భీమవరం కలెక్టరేట్లో సర్దార్ గౌతులచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నౌపడ్లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న గౌతులచ్చన్న అరెస్టు కావడం ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో ప్రవేశించారని ఆయన తెలిపారు. జిల్లాలోని ఆహార ఉత్పత్తులపై ఆధారపడి ఆదాయం అర్జిస్తున్న మగవులకు మంచి కబురు అందింది. బ్యాంక్ లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణమే కాకుండా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకంలో వ్యక్తిగతంగా 3 లక్షల రుణం అందించేలా స్త్రీనిధిని అనుసంధానం చేశారు. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. బ్యాంకు రుణాలకైతే పావలా వడ్డీ మొదలుకుని 0 వడ్డీ పేరిట డ్వాక్రా మహిళలు

0: లో రాయితీ చెక్కులను పొందేవారు. స్త్రీనిధి రుణాలకైతే సుమారు 90% వడ్డీకి తక్కువకు లభించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా స్త్రీనిధి నుంచి ఇవ్వనున్న 3 లక్షల రుణంపై 35% రాయితీ అందనుంది. లబ్ధిదారుల వాటా 10% ఉంటే 30,000 రూపాయలు ముందుగా కడితే 2,70,000 రూపాయల రుణం ఇవ్వనున్నారు. అప్పు తీరాక సుమారు 94,500 రూపాయలు రాయితీ లబ్ధిదారుల ఖాతాకు 35% జమ కానుంది. ప్రజలు రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణం స్పందించి వేగంగా పరిష్కరించే దిశగా ఉండి ఎమ్మెల్యే ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకొడేరు మండలాల పరిధిలోని 72 గ్రామాల ప్రజలను భాగస్వాములను చేస్తూ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తే చాలు, తీవ్రతను బట్టి గంటల వ్యవధి నుంచి 7 రోజుల్లోపు పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఆర్టీసీకి త్వరలో విద్యుత్ బస్సులు రానున్నాయి. ఆ సంస్థ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు స్థానిక జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో డిపిటిఓ శబ్నం, డిఎం వాణితో కలిసి ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏలూరు జంగారెడ్డిగూడెం డిపోలకు 50 చొప్పున విద్యుత్ బస్సులు కేటాయించారని అన్నారు. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో సంస్థ ఉందని అన్నారు. ప్రభుత్వ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కోసం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించి 1 ఏడాది పూర్తయిందని, జిల్లాలో ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక అభ్యున్నతి సాధించేలా ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి న్యూటన్ అన్నారు. రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గంటా రాజేష్ కుమార్ సహకారంతో ఆదివారం 60 మంది మహిళా న్యాయవాదులు వారి కుటుంబ సభ్యులకు ఆయన కుట్టు మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుందర్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు చోరీల బెడద రొయ్యలు, చేపల రైతులను వెంటాడుతుంది. రేయింబవళ్లు, చెరువు గట్లపైన కాపలా ఉంటున్నా చోరీలకు అడ్డుకట్ట పడడం లేదు. పట్టుబడికి వచ్చిన రొయ్యలను రాత్రికి రాత్రి దొంగలు వాహనాల్లో తరలించుకుపోతూ ఉన్నారు. విద్యుత్ తీగలు, మేత బస్తాలు తరలించుకుపోవడం, చెరువుల్లో విష ప్రయోగాలు వంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో చోరీలను అరికట్టేందుకు సాగుదారులు ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. పలువురు రైతులు చెరువు గట్లపై కాపలాదారులతో పాటు అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రివేళ చెరువు గట్టుపైకి ఎవరైనా వెళితే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో పాటు అలారం మోగేలా పరికరాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. దీంతో పాటు చెరువు చరవాణికి అప్రమత్తత సందేశాలు వెళ్తాయి. ఈ సంకేతాల ఆధారంగా యజమాని అప్రమత్తమై కాపలాదారుడితో పాటు మరికొందరి సహకారంతో తక్షణ చర్యలు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ.

0: చేయబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఆణిముత్యాలు కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలు, అలాగే ఆయన పాడిన పాటలు వింటూ ఉన్నాం కదా. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జీవితాన్ని మలుపు తిప్పిన వారిలో కళా తపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథ్ని విశ్వనాథ్ ముఖ్యులు. విశ్వనాథ్కు బాలుకు బంధుత్వం కూడా ఉంది, సోదరుడు వరుస అవుతారు. ఆయనను బాలు విశ్వం అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవారు. అలాగే సుప్రసిద్ధ నటుడు చంద్రమోహన్ కు కూడా బాలుకు సోదరుడు వరుస. శంకరాభరణం సినిమా తీస్తున్నప్పుడు యేసుదాసును సంప్రదిద్దామా లేదా బాలుతోనా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. బాలు అప్పటికే కమర్షియల్ చిత్రాల జోరులో ఉన్నారు. ఆ సమయంలో కెవి మహాదేవన్ బాలుకే ఓటు వేశారు. అప్పటికే ఓ సీత కదా, సిరిసిరి మువ్వా మొదలైన సినిమాల్లో బాలు గాత్ర సౌరభాన్ని ఆస్వాదించిన మహాదేవన్ బాలునే ఎంపిక చేశారు. అయితే శంకరాభరణంలో పాటలు పాడడానికి బాలు ససేమిరా అన్నారు, నాకు శాస్త్రీయ సంగీతం రాదు, నా వల్ల విశ్వం అన్నయ్య తీసే సంగీత ప్రధాన చిత్రం దెబ్బ తినకూడదు, అందుకనే నేను పాడను అని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అప్పుడు విశ్వనాథ్ బాలు తండ్రి సాంబమూర్తి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు చెంప మీద ఒక్కటి కొట్టి పాడించు అన్నారట. ఎందుకు పాడలేడు, వాడే పాడతాడు అన్నారు సాంబమూర్తి గారు. శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు తెలియని బాలు ఎలా పాడతాడని చాలామంది సినీ ప్రముఖులు కూడా ముందే పెదవి విరిచారు. కానీ మహాదేవన్ సహాయకుడైన పొహళేంది బాలు చేత నిరంతరం ప్రాక్టీస్ చేయించి శాస్త్రీయ విరుపులు నేర్పి పాడించారు. ఆ సినిమా చూసిన వారంతా నిజంగా బాలు అతి తక్కువ కాలంలోనే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడే అన్నారు. మొదట్లో పెదవి విరిచిన వారే బాలును మెచ్చుకున్నారు. ఇక ఆనాటి నుండి విశ్వనాథ్ తీసే అన్ని కళాత్మక చిత్రాల్లోనూ బాలుయే ప్రధాన గాయకుడు. బాలుకు అనేక అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టిన విశ్వనాథ్ గారి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆణిముత్యాల కార్యక్రమంలో ఇంతవరకు బాలుగారి జీవిత విశేషాలు విన్నాం కదా, ఇప్పుడు ఆయన పాడిన పాటలు విందాం. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున దీప్తి భట్నాగర్ జంటగా నటించిన చిత్రం ఆటో డ్రైవర్. ఈ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం సుజాత స్వర్ణలత గానం చేసిన మామా మజారే పాట వింటారు. రచన వేటూరి, సంగీతం దేవా.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఆటో డ్రైవర్ చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా, ఇప్పుడు మీరు వినబోయే తర్వాత పాట గణేష్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరిసిర మువ్వులు అవి విరిసిన మువ్వులు పాట వింటారు. పాట రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ. తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్, రంభ, మధుబాల ప్రధాన తారాగణంగా నటించారు. మరి పాట విందామా?

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: గణేష్ చిత్ర నుంచి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. తర్వాత పాట కృష్ణవంశీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ జంటగా 1998 విడుదలైన చంద్రలేఖ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సాహసమే చైరాడింబక పాట వింటారు. పాట రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: చంద్రలేఖ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సాహసమే చైరాడింబక పాట విన్నారు కదా. ఇప్పుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997 విడుదలైన చిత్రం హిట్లర్. చిరంజీవి, రంభ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర కోరస్ గా పాడిన కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే పాట వింటారు. రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: विष्णु एफएम 90.4।
1: हेलो लिसनर्स, गुड आफ्टरनून एंड वेलकम टू योर फेवरेट प्रोग्राम महिला। మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ రాజేష్ రచిత. లిజనర్స్, మరి ఈనాటి మహిళా కార్యక్రమంలో నేనైతే ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆలస్యం లేకుండా ఆ విషయాలంటే తెలుసుకుందాం. వయసు పైబడింది కాబట్టి గుళ్ళు గోపురాలే చూడాలని లేదుగా, ఓపిక శక్తి ఉంటే అంతకు మించి మరెన్నో చేయొచ్చు. సరదాగా ట్రెక్కింగ్, స్నేహితులతో సాహసయాత్రలు, కొత్త ప్రాంతాల సందర్శన, ఇలా ఎన్నో ఉంటాయి. అలా వెళ్లాలనుకునే వారి నాడి పట్టుకుంది సంగీత భట్టాచార్య. 50+ వయాజర్స్ పేరిట వయసు పైబడిన వారికి ఆ తరహా ప్రయాణాలను ఏర్పాటు చేస్తుంది, మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి ఆ విషయాలేమిటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. కొన్ని ఆలోచనలు అనుభవాల నుంచే పుడతాయి, దానికి నేనే ఉదాహరణ. మా అమ్మా నాన్నల కోసం ప్రయాణాలు ఏర్పాటు చేయడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. దాన్నుంచి పుట్టిందే 50+ వయాజర్స్ ఆలోచన. మా పూర్వీకులది కోల్కతా అయినా నేను పుట్టింది కాన్పూర్ లో. మా నాన్న ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో చదువుకున్నా. ఇంజనీరింగ్ అయ్యాక కాగ్నిజెంట్ లో చేరా, తర్వాత మరికొన్ని సంస్థలు మారా. నా విధి నిర్వహణలో భాగంగా 8 అమెరికాలో, మరో 2 బ్రిటన్ లో ఉన్నా. అమ్మా నాన్నలకు నేను ఏకైక సంతానం, అందువల్ల నేను విదేశాల్లో ఉన్నప్పుడు భారత్ లో ఉండే అమ్మా నాన్నల కోసం ఓ విహారయాత్ర ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. 50 పైబడిన వారికి ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకెళ్లే ప్యాకేజీలు నాకు పెద్దగా కనిపించలేదు. ఉన్న వాటిలో చాలా మట్టుకు తీర్థయాత్రలకు సంబంధించినవే. నా స్నేహితుల తల్లిదండ్రుల విషయంలోనూ ఇలాంటి అనుభవాలు కొన్ని ఎదురయ్యాయి. పిల్లలు పెద్దయ్యాక ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో స్థిరపడితే తల్లిదండ్రులు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, లేదంటే ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఆ ఖాళీ సమయాన్ని టీవీ చూస్తూనో మరో పని చేస్తూనో గడిపేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అంతేకాదు, పెద్దవాళ్లు అభిరుచులు మారుతున్నాయి. ఆ వయసులో గుళ్ళు తీర్థస్థలాలు కాకుండా కొత్త ప్రదేశాలు చూడాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ అర్థం చేసుకున్నాకే 9 క్రితం 50+ వయాజర్స్ పేరుతో ట్రావెల్ అండ్ అడ్వెంచర్స్ క్లబ్ ని ప్రారంభించా. వయాజర్స్ అంటే ఫ్రెంచ్ భాషలో ప్రయాణికులు అని అర్థం. అంటే కేవలం మాతో ప్రయాణించడమే కాదు, తమ అభిరుచుల్ని కూడా సానుబెట్టుకోవచ్చు. ఉదాహరణకు మా నాన్నకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, అలాగే మరికొందరికి ట్రెక్కింగ్, రాఫ్టింగ్, బర్డ్ వాచింగ్ లాంటి వాటిపై ఆసక్తి ఉందనుకోండి. వాటిని మా ద్వారా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయొచ్చు. వాటికి సంబంధించిన వర్క్షాప్లను మేము నిర్వహిస్తుంటాం. ఆలోచన రావడం, ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేయడం సులువే, అయితే వెబ్సైట్ ఏర్పాటు, నిర్వహణ వంటి విషయాల్లో మొదట నేనే కష్టపడ్డా. తర్వాత నా స్నేహితులు సాయం చేశారు. మేము ప్రకృతి రమణీయ ప్రాంతాలు, సంస్కృతి సాంప్రదాయాలు, కొత్త ప్రదేశాలు లాంటివన్నీ సురక్షితంగా తీసుకెళ్లి చూపిస్తాం. కొన్నాళ్ల క్రితమే నాగాలాండ్ లో సాంస్కృతిక యాత్ర నిర్వహించాం, అలాగే రిషికేశ్ లో రాఫ్టింగ్ చేయించాం. కేరళ, చెన్నై, పాండిచేరి, గోవా, కచ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, సింగపూర్, మాల్దీవులు, శ్రీలంక, కశ్మీర్ లాంటి చోట్లకు కూడా వెళ్లాం. 30-35 వరకు పర్యటన కార్యక్రమం ఏర్పాటు చేశాం. చాలా మటుకు 1-2 సంబంధించినవే. అయితే వారం 10 వ్యవధి పట్టే సుదూర ప్రాంతాలకు సంబంధించిన పర్యటన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. లిజనర్స్, మరి 50+ వారికి సాహసయాత్ర నిర్వహణ కార్యక్రమంలో సంగీత భట్టాచార్య గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈనాటి మహిళా కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట రాబోతుంది, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఒక చక్కటి పాట అయితే విన్నారు కదా లిజనర్స్. మరి 50+ వయాజర్స్ పేరిట వయసు పైబడిన వారికి ప్రయాణాలను ఏర్పాటు చేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగీత భట్టాచార్య గారి గురించి మరికొన్ని విషయాలు ఆమె మాటలోనే తెలుసుకుందాం. ఎవరైనా మా దగ్గర సభ్యులుగా మారవచ్చు. మా వెబ్సైట్ లోకి వెళ్లి లేదా మమ్మల్ని సంప్రదించి సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వ నమోదు పూర్తిగా ఉచితం. 12 మంది కనుక ఓ బృందంగా తయారైతే మేము చకాచకా ప్రయాణ ఏర్పాట్లు చేసేస్తాం. అందుకయ్యే ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి. ప్రతి యాత్రకు ఏర్పాట్లు చేసినందుకు మేము కొంత రుసుము తీసుకుంటాం. మాతో వచ్చే వాళ్లంతా పెద్దవాళ్లే కాబట్టి ముందు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అనారోగ్యాలున్నా వారి విషయంలో మేము జాగ్రత్తలు తీసుకుంటాం. తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నా వారిని ఖచ్చితంగా తిరస్కరిస్తాం. తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారిని ఖచ్చితంగా తిరస్కరిస్తాం. వెళ్లే ప్రతి చోట

వారికి వైద్యుల్ని వెంటబెట్టుకెళ్లడం కుదరదు. అందుకే అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను సిద్ధంగా పెట్టుకుంటాం. కేవలం ముంబై, చెన్నై, కేరళ నుంచే కాదు, బెంగళూరులో స్థిరపడిన తెలుగు వారు మా సభ్యుల జాబితాలో ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా కొన్ని జంటలు మాతో కలిసి ప్రయాణించాయి. కేవలం ప్రయాణాలు కాకుండా పెద్దవారికి ఆసక్తి ఉండే అంశాల్లో వర్క్షాప్లు నిర్వహిస్తాం. ప్రయాణాల సందర్భంగా ఇవి వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సభ్యుల అభిరుచులకు తగినట్లుగా కొన్నిసార్లు ప్రయాణాల్లో మార్పు చేర్పులు చేయవలసి వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు కొత్త సభ్యులను చేర్చుకోవడం, వెళ్లిన చోట ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఒక్కోసారి సవాలే. కొన్నిసార్లు వస్తామని చెప్పిన వారు ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉన్న సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. కొందరు పెద్దవాళ్లు ట్రెక్కింగ్ లాంటివి చేస్తున్నప్పుడు నేను ఎంతో భయపడుతూ ఉంటా. చాలా మంది ఎంతో ఆత్మస్థైర్యంతో ఉన్నామని చెప్పారు. మాతో కలిసి ప్రయాణించడం వల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి లాంటివి తగ్గిపోయాయని, ఒత్తిడి అస్సలు లేదని చెప్పినప్పుడు నా శ్రమంతా మర్చిపోతూ ఉంటా అంటున్నారు సంగీత భట్టాచార్య గారు. లిజనర్స్, మరి ఇదండి 50+ వయోజస్ పేరిట వయసు పైబడిన వారికి వారు చేసే ప్రయాణాల్లో తోడుగా నిలుస్తున్న సంగీత భట్టాచార్య గారి జీవిత విశేషాలు.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: After a short break, welcome back to Mahila. లిజనర్స్, మరి ఈనాటి మహిళా కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ గురించి మీకు చెప్పడానికైతే నేను సిద్ధంగా ఉన్నానండి. చినుక కాలంలో వేడి వేడి పకోడీలు, మిర్చి బజ్జీలు శరామాములే. అయితే ఎంత రుచిగా ఉన్నా రోజు అవే తినాలంటే బోరే కదా మరి. అందుకే ఈ వెరైటీని అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇంతకీ ఆ వంటకం ఏంటి అని అనుకుంటున్నారా? మరి దాని పేరు పెసర సమోసా. ఇంతకీ ఈ పెసర సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏమిటి, తయారు చేసే విధానం ఏమిటి అన్న విషయాలైతే తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, నూనె 2 టేబుల్ స్పూన్లు, సమోసాలో లోపల కూర కోసం నింపేందుకు పెసరపప్పు 1 కప్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్లు, మెంతాకు 1 కప్పు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1.5 టీ స్పూన్, నూనె వేయించడానికి సరిపడా. సో లిజనర్స్, మరి ఇప్పుడు దాకా పెసర సమోసా కోసం కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా తెలుసుకుందాం. మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. పెసరపప్పు నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా రుబ్బాలి. బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి జీలకర్ర వేసి వేగాక మెంతాకు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు రుబ్బిన పెసరపిండి వేసి వేగనివ్వాలి. అందులో ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి కూడా వేసి కలిపాక మిశ్రమాన్ని దించాలి. పిండి మిశ్రమాన్ని చపాతీలా చేసి దాన్ని 2గా చేసి ఒక్కో దాన్ని సమోసా ప్యాకెట్లా మడిచి అందులో మిశ్రమాన్ని పెట్టి అంచులు తడి చేసి మడవాలి. ఇలాగే అన్నీ చేశాక కాగిన నూనెలో వేయించి తీయాలి. అంతేనండి, మరి వేడి వేడిగా పెసర సమోసా అయితే రెడీ. సో లిజనర్స్, మరి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ గురించి ఈనాటి మహిళా కార్యక్రమంలో తెలుసుకున్నారు కదండి. మరి మరికొన్ని విషయాలతో మరలా ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. వినండి మరి వింటూనే ఉండండి. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: ఇషా నంబర్ ఇవ్వచ్చు కదా,
1: రాసుకో.
0: 4 4 4
1: అంతకన్నా
0: ఏ
1: ఎందుకన్నా నువ్వు నచ్చలేదు.

0: చెవి పూట ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: Hi, hello listeners. Welcome to Ayushman Bhava. Meeru vintunnaru Radio Ocean 90.4. Idi Vignana Vikasa Vinodala Sangamam. Nenu mee Ajyotaya.
1: శరీరంలో సెగలు పొగలు రావడాన్ని హార్ట్ ప్లషెస్ అంటారు. ప్రధానంగా ముఖం మెడ భాగాల్లో ఆవిర్లు కక్కుతున్నట్లుగా అనిపించే ఈ సెన్సేషన్ తర్వాత చెమటలు పట్టడం మొదలవుతుంది. ఇలా హార్ట్ ప్లషెస్ రావడానికి కారణం ఆయా భాగాల చర్మంలో ఉండే అతి సూక్ష్మ రక్తనాళాలు అకస్మాత్తుగా తెరుచుకోవడం, మిగతా భాగాల్లో ఉన్న రక్తం అంతా అక్కడికి ప్రవహించడం. దీనివల్ల అక్కడి చర్మం వెచ్చగాను ఎర్రగాను మారుతుంది. హార్ట్ ప్లషెస్ ఏర్పడడం అనేది 10 సెకండ్ల నుంచి నిమిషం దాకా ఉంటుంది. ముఖం మెడ ఛాతి భాగాల్లోనే కాకుండా కొంతమంది స్త్రీలకు శరీరం మొత్తంగా కొన్ని నిమిషాల నుంచి అరగంట దాకా ఉండవచ్చు. హార్ట్ ప్లషెస్ రావడానికి ఒక సమయం అంటూ ఏమీ ఉండదు. సెగలతో అర్ధరాత్రి వేళ ఉలికిపాటుతో లేవడమే కాకుండా కళ్ళు తిరగడం, చెమటలు పట్టినట్లు అనిపించడంతో గాబరా పడతారు. ఇలా కళ్ళు తిరగడానికి ఆ సమయాన రక్తమంతా చర్మం వైపు ప్రవహించడంతో మెదడుకు వెళ్లాల్సిన ఆక్సిజన్కు అవరోధం ఏర్పడుతుంది. ఆ కారణంగా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. రక్తంలో జరిగే ఈ మార్పులకు అనుగుణంగానే గుండె వేగం కూడా పెరుగుతుంది. ఇది మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కాకపోతే హార్ట్ ప్లషెస్ ఎంత తీవ్రంగా ఉన్నా మరీ అంత ప్రమాదకరంగా పరిణమించవు. హార్ట్ ప్లషెస్ రావడానికి గల కారణాల్లో మానసిక ఒత్తిళ్లు ప్రధానమైనవి. అందువల్ల మీరు తరచూ రిలాక్స్ అవుతూ ఉండాలి. ఏ వ్యాధి కారణంగానైనా మందులు వాడుతూ ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. మధ్యాహ్నం తర్వాత తీపి పదార్థాలు తినడం, కాఫీ తాగడం వంటివి మానుకోవాలి. సాధ్యమైనంత త్వరగా డాక్టర్ను సంప్రదించి అవసరమైన చికిత్సలు తీసుకోవాలి. లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
0: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్, భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
0: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
0: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
0: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
0: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. గోల్డ్ అండ్ డీటాక్స్ టీ, కొద్దిగా కుంకుమ పువ్వు, మెత్తగా చేసిన దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, 10 తులసి ఆకులతో ఈ టీ చేయొచ్చు. మొదట 4 కప్పుల నీళ్లను తీసుకొని బాగా మరగనివ్వాలి. ఈ నీళ్లు కాస్త వేడెక్కిన వెంటనే అందులో కుంకుమ పువ్వు వేయాలి. ఆ తర్వాత నీళ్లు మరిగేటప్పుడు దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి నీళ్లలో వేయాలి. చివరిగా 10 తులసి ఆకుల్ని కూడా మరుగుతున్న నీళ్లలో వేయాలి. ఈ నీళ్లు సగానికి వచ్చే వరకు మరగనించి కిందకు దించాలి. అందులో 1 టీ స్పూన్ ఆర్గానిక్ తేనె కలుపుకొని వేడివేడిగా తాగితే శరీర భారం తగ్గుతుంది. ఈ టీ వల్ల చాలా లాభాలున్నాయి. దాల్చిన చెక్క బ్లడ్ షుగర్ని నియంత్రిస్తుంది. కుంకుమ పువ్వు మనలో ఉత్సాహాన్ని తేవడమే కాదు, శరీరానికి రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. తులసి ఆకులు శరీరంలో ఉన్న వ్యర్థాలను పోగొడతాయి. యాలకుల పొడి జీర్ణక్రియ మీద బాగా పనిచేస్తుంది. ఆర్గానిక్ తేనె కూడా మంచి డీటాక్సిఫయర్. ఈ టీ సాయంత్రం వేళల్లో తాగాలి. స్పైస్ క్యూ టీ, దీన్ని పసుపు, మెత్తగా చేసిన ధనియాలు, అల్లం వేసి తయారు చేస్తారు. గోల్డ్ అండ్ డీటాక్స్ టీ చెప్పిన విధంగా మరుగుతున్న నీళ్లలో వీటిని వేసి కాసేపు ఉడకనిచ్చి కిందకు దించి వేడివేడిగా తాగాలి. ఈ టీ తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, అర్జితి సమస్య తగ్గుతుంది, ఆహారం వల్ల తలెత్తే ఎలర్జీలు కూడా పోతాయి, కాలేయ సమస్యలను నివారిస్తుంది, కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది, పోలిసిస్టిక్ ఓవరీ సమస్య తలెత్తకుండా నిరోధిస్తుంది. లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. విప్ప చెట్టు బెరడును మెత్తగా దంచి రసం తీసి 5 మిల్లీలీటర్ల చొప్పున సేవిస్తే మేహవాత నొప్పులు తగ్గిపోతాయి. ఎండిన విప్ప పువ్వులను వెచ్చ చేసి కాపడం పెడితే వృషణాల వాపు నొప్పి తగ్గుతాయి. విప్ప నూనెను పైన రాస్తే దురదలు, వాపు నశిస్తాయి. చిన్నపిల్లల చేతుల మీద తరచూ వచ్చే దురదలు కూడా తగ్గిపోతాయి. విప్ప వేరు, 10 గ్రాముల తపసి చెట్టు వేరు, ఆముదం వేరు దంచి 50 మిల్లీలీటర్ల నీటితో కలిపి వడపోసి ఆ రసాన్ని తాగిస్తే గర్భస్రావ సమస్య నుంచి బయటపడవచ్చు. 50 గ్రాముల విప్ప చెట్టు పట్టను దంచి 100 మిల్లీలీటర్ల నీటిలో కాచి ఆ కషాయాన్ని వెర్రి కుక్క కరిచిన రోజున 30 మిల్లీలీటర్ల చొప్పిన 2 మోతాదులు, ఆ మర్నాడు 1 మోతాదు ఇస్తే హైడ్రోఫోబియా బారిన పడకుండా ఉండవచ్చు. విప్ప నూనెను తలకుదుళ్లకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. విప్పకాయలను నూరి లేపనంగా వేస్తే గజ్జి కురుపులు మానిపోతాయి. విప్ప బెరడును నములుతూ ఉంటే చిగుళ్ల కణజాలం నశించిపోవడం వల్ల ఏర్పడే మచ్చలు తగ్గడమే కాకుండా తీవ్రమైన పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది. మామిడి, నేరేడు, విప్ప మర్రి నీటి చిగుళ్లను ముద్దగా నూరి 4 రెట్ల నువ్వుల నూనెలో వేసి కాచి ఆ తైలాన్ని చెవిలో వేస్తే చెవిలో

0: ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
1: లిస్నర్స్, మరి ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.

0: హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు

0: గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

FM 90.4. వరిలో మానిపండు తెగుళ్ళని అదుపు చేయడం. ప్రపంచమంతటా వరి ముఖ్యమైన ఆహారం. పెరుగుతున్న గిరాకీని తట్టుకోవడానికి

0: కొందరు రైతులు శంకర వారిని సాగు చేయడం మొదలుపెట్టారు, గాని దానికి రసాయనిక ఎరువులు ఎక్కువగా కావాలి. రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, ఒకే పంటని పదే పదే వేయడం వలన పంటలు పురుగులు తెగుళ్ల బారిన పడుతున్నాయి. అటువంటి ఒక ముఖ్యమైన తెగులు మానిపండు తెగులు. అందుచేత మాదక కీటకనాశనుల మీద రైతులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతోంది. దాంతో వాళ్ల ఆరోగ్యానికి పర్యావరణానికి హాని జరగడమే కాక వాళ్లు అప్పుల్లో కూరుకుపోతున్నారు కూడా. మానిపండు తెగులుని గుర్తుపట్టడం, హాని చేసే రసాయనాలని వాడకుండా దాన్ని అదుపు చేయడాన్ని నేర్చుకోబోతున్నాం. మానిపండు తెగులు ఒక రకమైన బూజు. దీనివల్ల గింజలు పిండిగా మారి బరువు తగ్గిపోతాయి. అవి మిల్లు పట్టడానికి, వండడానికి, తినడానికి పనికి రాకుండా పోతాయి. మానిపండు తెగులు వల్ల గింజలు మొలకెత్తడం కూడా తగ్గిపోతుంది. దీని లక్షణాలు గింజ రూపుదిద్దుకుంటున్నప్పుడే ముఖ్యంగా పొగమంచు వాతావరణంలో కంకులు పక్వానికొస్తున్న దశలో కనిపిస్తాయి. ఆ దశలో సెంటీమీటర్ సైజులో నారింజ రంగు మఖమల్ లాంటి ఉండలు కంకుల్లోని కొన్ని గింజలకి పడతాయి. తర్వాత ఈ ఉండలు ముదురాకు పచ్చ నుండి నలుపుకి మారతాయి. ఈ బూజుకి చిన్న చిన్న విత్తనాలుంటాయి, వాటిని బీజ కణాలంటారు. తెగులు పట్టిన గింజల నుంచి ఈ బీజ కణాలు గాల్లో వ్యాపిస్తాయి. అవి ఒక సీజన్ నుంచి మరో సీజన్కి మట్టిలోనూ కలుపు మొక్కల మీద జీవించి సాగుతాయి. ఇప్పుడు మానిపండు తెగులు ఎలా కనిపిస్తుందో, ఎలా వ్యాపిస్తుందో తెలిసింది కనుక దాన్ని ఎలా అదుపు చేయాలో చూద్దాం. ఎల్లప్పుడూ మానిపండు తెగులుని నిరోధించే ఆరోగ్యవంతమైన రకాల వడ్లనే వాడాలి. అటువంటి ఒక రకాన్ని సిఫార్సు చేయమని మీ ఎక్స్టెన్షన్ ఏజెంట్ని అడగాలి, లేదా మీకు అటువంటి రకం ఏదైనా తెలిస్తే దాన్ని వాడాలి.
1: వరిని పండించడానికి నేను జైవిక విత్తనాలని వాడతాను. ఈ తెగులు నా పక్క పొలంలోకి చేరినా నా పొలం మీద మాత్రం చాలా తక్కువగా దాడి చేయగలుగుతుంది. ఎదుర్కొన్న వడ్లని పొలంలోంచి సేకరించి చక్కగా ఆరపెట్టి తర్వాత పంట కోసం నిల్వ చేసుకుంటాను.
0: నాణ్యమైన విత్తనాలని వాడడానికి తోడు 50 డిగ్రీల సెల్సియస్కి వేడెక్కిన నీళ్లలో 10 నిమిషాల పాటు వడ్లని నానబెట్టాలి. 50 డిగ్రీలంటే ముట్టుకుంటే కాస్త వేడిగా అనిపించేంత. విత్తనాలు ఎక్కువసేపు బాగా వేడెక్కనివ్వద్దు, అవి మాడిపోగలవు.
1: ఒకే సైజున్న 2 డబ్బాల్లో సమంగా నీళ్లు పోస్తాను. 1 డబ్బాలోవి మరగనిస్తాను. ఇప్పుడు మరిగిన నీళ్లని చన్నీళ్ళని ఇంకో పెద్ద డబ్బాలో పోస్తాను. ఈ డబ్బాలో 10 నిమిషాల పాటు విత్తనాలని నానబెడతాను. దాంతో ఆ పురుగులు చస్తాయి. వెంటనే వడ్లని చన్నీళ్లలో 5 నిమిషాల పాటు నాన్నిస్తాను. దాంతో వేడి శుద్ధి తొందరగా ముగుస్తుంది.
0: విత్తనం మీదున్న బూజు బీజ కణాలని ఈ వేడినీళ్ల స్నానం చంపేస్తుంది. కానీ ఈ బీజ కణాలు పొలంలో కూడా ఉండవచ్చు కాబట్టి ట్రైకోడర్మా వంటి మేలు చేసే బూజుతో విత్తనాలని శుద్ధి చేయడం మంచిది. కిలో విత్తనాలకి 5 నుంచి 10 గ్రాములు అంటే 1-2 చెంచాల ట్రైకోడర్మాని వాడాలి. ట్రైకోడర్మా పొడిని వాడేటప్పుడు గ్లవ్స్ని మాస్క్ని ధరించాలి. దాని పొడి మీ ముక్కులో చేరితే ఎలర్జీ వస్తుంది. మీ వ్యవసాయ షాపులో ట్రైకోడర్మా దొరకకపోతే బూజు వ్యతిరేక లక్షణాలుండే గోమూత్రంతో కూడా విత్తనాలను శుద్ధి చేయవచ్చు. 1/2 లీటర్ గోమూత్రాన్ని 2.5 లీటర్ల నీళ్లలో కలిపి అందులో 1 గంట సేపు కిలో వడ్లని నానబెట్టాలి. విత్తే ముందు విత్తనాలని నీడలో ఆరబెట్టాలి. వెచ్చగా తేమగా ఉండి వానలు పడే కాలంలో మానిపండు తెగులు బూజు పెరుగుతుంది. ముందుగా నాటితే మంచు కురిసే ఋతువులో పూత రాకుండా చూసుకోవచ్చు.
1: శీతాకాలంలో కంకులు పక్వానికొచ్చే దశలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. నాట్లు తొందరగా వేస్తే ఈ తెగులు కనిపించడానికి ముందే కోతలు జరిగిపోతాయి.
0: నిరంతరంగా నీళ్లు పడితే మీ పొలం మరీ తడిగా అవుతుంది. నీళ్లు పెట్టిన తర్వాత పొలాన్ని ఆరనివ్వాలి. 4 నుండి 7 రోజుల తర్వాత మట్టి తగినంత ఆరాక మళ్లీ నీళ్లు పెట్టాలి. నత్రజని మరీ ఎక్కువైనా పంటకి తెగుళ్లు సోకే అవకాశం ఉంది కాబట్టి నత్రజని ఎక్కువుండే ఎరువులని తగుమాత్రంలోనే వాడాలి. గింజలు కడుతున్నప్పుడు వర్మివాష్ వంటి సేంద్రియ గోత్ర ప్రమోటర్ని మొక్క మీద స్ప్రే చేయాలి. దీనివల్ల పంటకి తెగులుని తట్టుకోగల శక్తి సమకూరుతుంది. తెగులు సోకిన పొలం నుంచి బూజు బీజ కణాలు ఆరోగ్యంగా ఉన్న పొలానికి గాలి ద్వారా చేరగలవు. మీ పొలానికి చుట్టూ జొన్న మొక్కజొన్న వంటి పొడవైన పంటలను సరిహద్దులుగా వేస్తే మీ వరి పొలంలోకి తెగులు తేలికగా అడుగుపెట్టలేదు. మానిపండు తెగులు కనిపించిన వెంటనే తులసి

0: ఈ తమలపాకుతో ఒక ద్రవాన్ని తయారు చేయాలి. తెగులు మొదటి దశల్లో ఈ ద్రావణం దాన్ని చంపి పంటని కాపాడుతుంది. అరకిలో ఆకులని దంచి 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఆ ద్రావణాన్ని పంట మొత్తం మీద పిచికారీ చేయాలి. అలా వారానికి ఒకసారి సాయంత్రం పూట చేయాలి. ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడానికి చేత్తో పట్టుకునే స్ప్రేయర్ని వాడాలి. పవర్ స్ప్రేయర్తో చేయవద్దు, దాని ధాటికి బీజకణాలు గాల్లో వ్యాపించగలవు. కలుపు మొక్కలు కూడా బీజకణాలని చెరవేయగలవు. అందుచేత పొలం గట్లని, సాగునీటి కాలువలని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. బీజకణాలు వడ్లగింజలకి అంటుకుని తెగులుని తర్వాత సీజన్కి కూడా చేరవేయగలవు. కాబట్టి ఈ తెగులు సోకిన కంకులన్నిటినీ తొలగించాలి.
1: పొలంలో తెగులు పట్టిన వడ్లన్నీ భద్రంగా సేకరిస్తాను. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి ఆ వడ్లని జాగ్రత్తగా అందులో పోస్తాను. దాంతో వాటి బీజ కణాలు గాల్లో వ్యాపించలేవు. ఆ గిన్నెని పొలానికి దూరంగా తీసుకెళ్లి గుంట తవ్వి అందులో పోస్తాను.
0: కోతల తర్వాత మిగిలే దంట్ల మీద కూడా ఈ బీజ కణాలు బతికి ఉండగలవు. లోతుగా ఒక్కసారి దున్నితే వీటిని చాలా వరకు చంపేయవచ్చు. భారీ మిషిన్లతో తవ్వడానికి వీలైనంత వరకు ప్రయత్నించకూడదు, దానివల్ల మట్టి గడ్డలు కడుతుంది.
2: కోతల తర్వాత కొన్ని బీజ కణాలు పంట అవశేషాల్లోనూ మట్టిలోనూ మిగిలిపోవచ్చు. పొలాన్ని లోతుగా దున్నితే తెగులు శేషాలు మట్టిలో పూడుకుపోతాయి. పైగా మట్టి మీద కాసే ఎండకి బూజు చచ్చిపోతుంది.
0: మనం నేర్చుకున్నదేమిటో మళ్లీ చూద్దాం. మానిపండు తెగులు బరికి పట్టే తెగుళ్లలో పెద్దది. అది గింజలని శుద్ధ రంగులోకి మార్చి వాటిని మిల్లుకి వంటికి పనికి రాకుండా చేస్తుంది. ఈ తెగులుని అదుపు చేయడానికి దీన్ని ఎదుర్కోగల రకపు ఆరోగ్యవంతమైన విత్తనాలను వాడాలి. విత్తే ముందు విత్తనాలని వేణీళ్లలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని చన్నీళ్లలో పోసి ట్రైకోడర్మా వంటి మేలు చేసే బూజుతో శుద్ధి చేయాలి. ట్రైకోడర్మా లేకపోతే 2.5 లీటర్ల నీళ్లలో 1/2 లీటర్ గోమూత్రాన్ని కలిపి అందులో 1 కిలో వడ్లని నానిచ్చాలి. తెగులుని అరికట్టడానికి తొందరగా నాటాలి. మీ పొలం మరీ తడిగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి బాగా నీళ్లు పెట్టాక ఆరనివ్వాలి. పొలం గట్లు, సాగునీటి కాలువలని కలుపులు లేకుండా శుభ్రం చేయాలి. మొక్కజొన్న వంటి పొడవైన పంటలని మీ వరి పొలానికి సరిహద్దులుగా పండించాలి. నత్రజని ఎక్కువండే ఎరువులని తగుమాత్రం వాడుతూ వర్మి వాష్ లాంటి గ్రోత్ ప్రమోటర్స్ ని స్ప్రే చేస్తుండాలి. మానిపండు తెగులు కనిపించిన వెంటనే తులసి, తమలపాకులతో ద్రావణాన్ని తయారు చేసి వారానికోసారి స్ప్రే చేయాలి. తెగులు సోకిన కంకులని తొలగించాలి. మీకు మానిపండు తెగులుతో సమస్యలు వస్తే కోతల తర్వాత ఒకసారి మీ పొలాన్ని లోతుగా దున్నాలి. ఆరోగ్యవంతమైన పంటని పెంచితే మీకు పుష్కలమైన దిగుబడి వస్తుంది.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565.

0: FM 90.4.
1: హాయ్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారా? మరి ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు కణ విభజన గురించి తెలుసుకుందాం. కొంత పరిపక్వ స్థితికి చేరిన తర్వాత జీవకణం 1-2గా 2-4గా విభజన పొందుతుంది. ఈ విభజన

కార్యక్రమంలో న్యూక్లియస్, దానితో పాటు క్రోమోసోములు అనేవి ప్రధాన పాత్రను నిర్వహిస్తాయి. తల్లి కణంలోని క్రోమోసోములు అన్ని నిలువు చీలి రెండు పిల్ల కణాల్లోనికి సమ సంఖ్యలో చేరుతాయన్నమాట. ఇక సాధారణ జీవ కణాలు కాక సంతాన కణాలు అంటే గామేట్స్ కూడా ఉంటాయి. ఇవి కేవలం సంతానోత్పత్తికే అంకితమే ఉంటాయన్నమాట. ఈ కణాల్లో క్రోమోసోముల విభజన పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. ఉదాహరణకి మనిషిలో 46 క్రోమోసోములు ఉన్నాయి, అవునా? ఇక కణ విభజనతో సగం క్రోమోసోములు అంటే 23 ఒక సంతాన కణంలోనికి, మరొక సగం 23 మరొక కణంలోనికి ప్రవేశిస్తాయి. ఇక స్త్రీ పురుష సంతాన కణాలు సంయోగం చెంది సంయుక్త బీజకణం అంటే జైగోట్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు క్రోమోసోముల సంఖ్య పూర్వస్థితి అంటే 46 వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు సగం తండ్రికి సగం తల్లికి చెందిన క్రోమోసోములు సంతానానికి సంక్రమించాయన్నమాట, అవునా? ఈ జీవకణ విభజన మామూలుగా సాగినంత కాలం ప్రతి జీవికి తనను పోలిన సంతానమే పుడుతుంది. జాతి లక్షణాలు కాపాడబడతాయి. ఇక క్రోమోసోముల్లోని జీన్స్ వంశవృక్షాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగేటట్టు చూస్తాయి అన్నమాట. కానీ ఎల్లప్పుడూ అలా జరగదు. ఇప్పుడు మ్యూటేషన్స్ గురించి తెలుసుకుందాం. జీన్స్ ఉన్నట్టుండి హఠాత్తుగా మారిపోతూ ఉంటాయి. ఒక పాత జీన్ స్థానంలోనే కొత్త జీన్ అనేది చోటు చేసుకుంటుంది. ఇదెలా జరుగుతుంది? జీన్స్ భౌతిక రసాయనిక నిర్మాణంలో మార్పుల వల్ల ఇది సంభవించవచ్చు. ఇక జీన్స్ లో అణువులు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయని చెప్పుకున్నాం. ఏ కారణం వల్లనైనా ఈ పద్ధతి మారితే జీన్ నిర్మాణం అనేది మారిపోతుంది. అప్పుడు కొత్త లక్షణాలు గల జీన్ అనేది ఏర్పడుతుంది. ఇక క్రోమోసోముల్లో కూడా ఆకస్మిక మార్పులనేవి జరగవచ్చు. క్రోమోసోముల్లోని భాగాలు స్థానభ్రంశం చెందటం వల్ల గాని, వాటిలోని జీన్స్ వరుస క్రమం మారటం వల్ల గాని ఈ మార్పులనేవి సంభవిస్తూ ఉంటాయి. ఉదాహరణకి జీన్స్ అఇ అనే క్రమంలో ఉన్నాయనుకుందాం. ఇవి అఇఆ ఈ విధంగా మారిపోవచ్చు. దాంతో క్రోమోసోముల సంఖ్య మామూలు కంటే 3, 4 ఇలా ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఇక క్రోమోసోముల్లోనూ జీన్స్ లోనూ జరిగే ఈ విధమైన ఆకస్మిక మార్పులు అంతటితో ఆగవు. జీవుల బాహ్య లక్షణాల్లో ప్రతిబింబించి నూతన వైవిధ్యాలనేవి ఏర్పడతాయి. అప్పుడు ఆ జీవుల్లో అంతకుముందు ఉన్న అవయవాలు అదృశ్యం కావచ్చు, అవునా? అప్పుడు మరికొన్ని ప్రత్యక్షమవుతూ ఉంటాయి కొత్తవి. మరి ఈ మార్పులన్నీ యాదృచ్ఛికంగా ఇలా జరుగుతూనే ఉంటాయి. ఈ యాదృచ్ఛిక మార్పులకు కూడా కారణాలనేవి ఉంటాయి. ఈ విధమైన ఆకస్మిక మార్పులను మ్యూటేషన్స్ అని అంటారు. ఈ మ్యూటేషన్స్ వల్లే జీవజాతుల్లో వైవిధ్యం కనపడుతోందని డచ్ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుడు ది వ్రేన్ కూడా సిద్ధాంతీకరించాడు.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మ్యూటేషన్స్ అనేవి అన్ని దిశల్లోనూ జరుగుతూ ఉంటాయి. ఫలితంగా ఉపయోగకరమైన, నిరుపయోగకరమైన వైవిధ్యాలు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. మనుగడ కోసం సాగే పోరాటంలో ఉపయోగకరమైన వాటిని ప్రకృతి ఎన్నిక చేస్తుంది, మిగిలినవి అంతరించిపోతాయి. ఇక ప్రకృతి ఎన్నిక చేసిన జీవులు అన్ని విధాల తమ పూర్వీకులకు భిన్నమైన జాతిగా రూపొందుతాయన్నమాట. అయితే ఈ నూతన జాతి జీవులే పరిణామపు పరుగు పందెంలో పురోగమిస్తాయి. ఈ నూతన సిద్ధాంతం ప్రకారం జిరాఫీ జాతి పరిమాణాన్ని చర్చిద్దాం. జిరాఫీ పూర్వీకుల జీవ కణాల్లో మెడకు చెందిన జీన్ మార్పుకు గురై ఉంటుంది. ఇక మార్పు చెందిన నూతన జీన్ వల్ల పొడవు మెడగల జంతువు అనేది పుట్టింది. ఆనాటి పరిసరాల్లోని పరిస్థితులను బట్టి చెట్ల ఆకుల్ని ఎక్కువగా అందుకుని తినగల జంతువులే మనగలుగుతాయి. ఇక పొడవు మెడ కలిగిన నూతన జంతువులు ఆ అవకాశాన్ని జారవిడ్చుకోలేదు. అవి ప్రకృతిచే ఎన్నిక చేయబడ్డాయి. ఈ ఆకస్మిక మార్పులు అంతటితో ఆగిపోక తరతరాలుగా సంతానాన్ని వెన్నడాయన్నమాట. జిరాఫీ జాతి అనేది అలా జనించింది. ఇక పాముల చలనాంగాల్లో వైవిధ్యానికి మూల కారణం కూడా ఈ మ్యూటేషన్సే. మ్యూటేషన్స్ వల్ల కలిగే అసాధారణ లక్షణాల్ని మనం చుట్టూ చూస్తూనే ఉంటాం. పుట్టిన పిల్లల్లో తొర్రి పెదవి, అంగుడు భాగంలో చీలి ఉండటం, చేతికి 6 వేళ్లు, చర్మం వర్ణ విహీనత, తోకలు లేని పిల్లులు, కొమ్ములు లేని పశువులు ఇలాంటివే. ఇక నిరుపయోగమైన ఈ ఆకస్మిక మార్పులు క్రోమోసోముల్లో జీన్స్ తేడాల వల్లే వస్తూ ఉంటాయి. మ్యూటేషన్స్ వల్ల వైవిధ్యాలు ఏర్పడుతున్నాయని కదా మనం ఇంతవరకు చెప్పుకున్నా. అసలు మ్యూటేషన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి అంటే, సూర్యరశ్మిలోని రేడియోధార్మిక కిరణాలు ఒక కారణం కావచ్చు. భూమిలో కూడా కొన్ని రేడియోధార్మిక పదార్థాలు అనేవి ఉంటాయి. వీటిని మొక్కలు గ్రహిస్తాయి. ఈ మొక్కలపై ఆధారపడిన జంతువులకు అవి సంక్రమిస్తాయి. అప్పుడు అత్యధిక ఉష్ణోగ్రత వల్ల గాని, అల్ట్రావైలెట్ కిరణాల వల్ల గాని ప్రకృతిలో సహజంగా మ్యూటేషన్స్ అనేవి జరగవచ్చు. అయితే కొన్ని రకాల రసాయనిక వాయువులు, ఎక్స్రే కిరణాలు, ఫార్మాల్డిహైడ్ తదితర కారణాల వల్ల కృత్రిమంగా మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి.

ఇక వైవిధ్యాలకు కారణాలు చెప్పలేకపోవడం వల్ల డార్విన్ పరిణామవాదం అసంపూర్తిగా మిగిలిపోయింది. మ్యూటేషన్ సిద్ధాంతం ఆ లోపాన్ని చక్కగా తీర్చింది. అయితే డార్విన్ ఊహించినట్లు పరిణామం నత్తనడకగా అంచెలంచెలుగా జరగలేదు, పెద్ద గెంతుగా ముందుకే సాగింది. ఇక ప్రకృతి ఎన్నిక విషయంలో ఈ రెండిటికి తేడానే లేదు. ఇప్పుడు జీన్స్ కు సంబంధించిన విజ్ఞానం అభివృద్ధి చెందడంతో డార్విన్ పరిణామవాదం మరింత ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందింది. ఈ పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చివరిగా పరిణామవాద సారాంశాన్ని కొద్ది వాక్యాల్లో చెప్పుకోవాలి. మరి అవేంటంటారా, ప్రకృతికి ప్రాణులకు మధ్య అవినాభావ సంబంధం అనేది ఉంది. భౌగోళిక వాతావరణాల్లో జరిగే మార్పులు ప్రాణుల జీవన విధానంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. మరి ప్రకృతికి ప్రాణుల మధ్య వైవిధ్యం తీవ్రతరమవుతుంది. దీనికి పరిష్కారం ఎలా? ఈ జీన్స్ లో తరచుగా యాదృచ్ఛికంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతుంటాయి. అవి జీవుల బాహ్య లక్షణాల్లో వైవిధ్యాన్ని కలిగిస్తాయి, అవునా? ఇక పరిసరాల్లోని నూతన పరిస్థితులకు అనుగుణంగా ఉన్న వైవిధ్యాన్ని ప్రకృతి ఎన్నుకుంటుంది. ఆ జీవులు నూతన జాతిగా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఒక జాతి నుండి మరొక జాతి పుడుతూ పరిణామం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు మ్యూటేషన్స్ ఏ విధంగా జరుగుతాయి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. డార్విన్ పరిణామవాదం వాస్తవాల నుండి వెలికి తీసిన ఒక శాస్త్రీయ సత్యం. అది రుజువుకు నిలిచే వాదమే. ఇది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్లు మరికొందరున్నారు. వాళ్ల వాదాలకు నిదర్శనాలుండవు. అయితే గుడ్డి నమ్మకం, పిడివాదం వారిదారి. ఇక డార్విన్ కాలంలోనే ఒక సభావేదిక మీద పరిణామవాదంపై ఆసక్తికరమైన తీవ్ర చర్చ అనేది జరిగింది. కోతుల నుంచి మనుషులు పుట్టారనే డార్విన్ అభిప్రాయాన్ని ఎగతాళి చేస్తూ ఒక ఆయన ఆ సభలోనే ఉన్న హక్సలే అనే శాస్త్రజ్ఞుణ్ణి ఉద్దేశించి, మీ తాత వంశం వారా, మీ అవ్వ వంశం వారా, ఎవరీ కోతులు అని అడిగారట. హక్సలే నిబ్బరంగా లేచి, శాస్త్రజ్ఞానం వంటబట్టని మీ వంశం వారికన్నా ఆ కోతుల వంశమే మేలని జవాబిచ్చాట. దానితో పెద్ద గందరగోళం చెలరేగిందట. డార్విన్ను బీకిల్ నౌకలో తీసుకుపోయి అతను పాము వంటి పరిణామవాదంలో భగవంతుడికి స్థానం లేదు, సమస్త విశ్వాన్ని ఏవో అతీత శక్తులు సృష్టించాయని చెప్పే మత గ్రంథాలకు అది బద్ధశత్రువే, మూఢనమ్మకాలకు గొడ్డలిపెట్టు, మొగ్గలోనే తుంచివేద్దామని డార్విన్ కాలంలోనే పరిణామవాదంపై రాచరికం అనేది ధ్వజమెత్తింది. ఇక డార్విన్పై గట్టి ఒత్తిడిని తెచ్చారు. బైబిల్కి విరుద్ధంగా ఉన్న ఆయన భావాల్ని ప్రచారం కాకుండా క్రైస్తవ మతాధిపతులు యూరోప్లో విషప్రచారం చేశారు. చివరకు అమెరికాలో డార్విన్ గ్రంథాల్ని పాఠ్యాంశాలుగా బోధించడాన్ని నిషేధించారు. ఇక మన విద్యాలయాల్లో కూడా జీవ పరిణామాన్ని అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు, బోధిస్తున్న అధ్యాపకులకు ఆ భావాలు ఎంతవరకు వంటబడుతున్నాయి? కేవలం పరీక్షల్లో ప్రశ్నలకు జవాబుగానే చూస్తున్నాం. కారణం, మన చుట్టూ ఉన్న వ్యవస్థ. ఆ వ్యవస్థ నూరిపోసిన విషపూరిత భావాలు, వాటిని వదిలించుకుని రావడానికి మన పాలక వర్గాలు తోడ్పడకపోగా నిర్మాణాత్మకంగా నిరోధిస్తున్నాయి. మరి లిజనర్స్, ఇంతవరకు ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలను తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు అది సంగతి. లిస్నర్స్, మరి పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలకు అడ్డుకట్ట వేయాలనుకున్నారు ఈ చిరు వ్యాపారులు. మరి సరికొత్తగా ఆలోచించి ప్రత్యామ్నాయాలతో ముందుకొచ్చారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకుందామా. సందర్శకులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండే చెన్నై మెరీనా బీచ్ లో ఓ చిన్న టీ స్టాల్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరి అక్కడ పొగలు కక్కే టీ కాఫీల్ని ప్లాస్టిక్ కప్పులకు బదులు కొబ్బరి చిప్ప కప్పు

లేస్తారటండి. మరి పర్యావరణానికి తనవంతుగా వేరు చేయాలని భావించిన దీనా 8 నెలల క్రితం ఈ టీ స్టాల్ ను ఏర్పాటు చేశారట. ఇక స్వయం సహాయ సంఘాల మహిళల చేత ప్రత్యేకంగా ఈ కప్పులను తయారు చేయించుకుంటూ వారికి ఉపాధినిస్తున్న ఈ కుర్రాడు వాడేసిన కప్పులతోనూ ఆదాయాన్ని పొందుతున్నాడు. మరి రీసైక్లింగ్ ఉత్పత్తులతో అగరవత్తులు తయారు చేసే స్టార్టప్లకు, నర్సరీలకు ఈ కప్పులను సరఫరా చేస్తున్నాడు. ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా సందేశాన్నిస్తున్న దీనా మంచి పేరుతో పాటు ఆదాయాన్ని కళ్ళజూస్తున్నాడు. మరి ఉత్సాహంతో మరో 2 చోట్ల కూడా టీ స్టాల్ ను ఏర్పాటు చేసి అక్కడ కూడా వెదురు కప్పుల్ని వాడుతున్నాడు. లిజనర్స్, మరి చక్కటి విషయం ఏదైతే తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: లిస్టర్స్ మరి సాధారణంగా ఐస్ క్రీమ్ ప్లాస్టిక్ కప్పులు బాక్సుల్లోనే వస్తుంది. మరి ఐస్ క్రీమ్ తిన్నాక ఆ ప్లాస్టిక్ చెత్తని పడేయడంతో అది పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది. ఆ విషయాన్ని, సమస్య తీవ్రతని అర్థం చేసుకున్నాడు బెంగళూరులో కార్నర్ హౌస్ బ్రాండ్ పేరిట 22 ఐస్ క్రీమ్ దుకాణాలని నడిపిస్తున్న నారాయణరావు. మరి రోజుకు దాదాపు 2 లక్షల లీటర్ల ఐస్ క్రీమ్ ను విక్రయించే ఆయన తక్షణమే ప్లాస్టిక్ భూతానికి అడ్డుకట్ట వేయాలని, పార్లర్కి వచ్చేవాళ్ళని వెంట గిన్నెలు కూడా తెచ్చుకోమని బోర్డు పెట్టేశాడు. మరొకవేళ ఎవరైనా తీసుకెళ్లకపోతే అలాంటి వాళ్ల కోసం వెదురు, అరటి నార, చెరుకు పిప్పి వంటి వాటితో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ కప్పుల్ని అందుబాటులో ఉంచాడు. మరి వాటిని కొనుక్కుని అందులో ఐస్ క్రీమ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అసలే పేరు మోసిన ఐస్ క్రీమ్ షాప్. మరి అక్కడ దొరికే రుచికరమైన ఐస్ క్రీమ్ తినాలన్న కోరికతో వినియోగదారులు ఆ మార్పును ఆమోదించి ఆ ఆచరణలో పెట్టేస్తున్నారు. ఇక తాము వెంట తెచ్చుకున్న కప్పుల్లోనే ఐస్ క్రీమ్ ని కూడా లాగించేస్తున్నారు. లిజినెస్ మరి విన్నారు కదండి, ఇప్పుడు ఒక చక్కని పాటను విందామా.
1: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
2: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. లిజినెస్ మరి చదువుకునే రోజుల నుంచి ఉద్యోగం మానేసే వరకు కూడా బెంగళూరుకు చెందిన రాజా ఎక్కువగా క్యాంటీన్లోనే గడిపేవాడు. అక్కడ టీ, కాఫీ, జ్యూస్లు, తాగి పడేసిన ప్లాస్టిక్ కప్పులు కుప్పలు తెప్పలుగా పడుండేవి. మరి కొందరైతే వాటిని బహిరంగ ప్రదేశాల్లోనే పడేసేవారు. మరవన్నీ చూసిన రాజా ఆరోగ్యానికి, పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంతో హాని చేస్తుంది కాబట్టి దాన్ని అరికట్టడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకే తాను చేస్తున్న రేడియో జాకీ ఉద్యోగం మానేసి ఈట్ రాజా అనే పేరుతో ఓ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ను ప్రారంభించాడు. ఇక్కడక్కడ ప్లాస్టిక్ గ్లాసులకు బదులు జ్యూస్ కోసం ఉపయోగించిన పళ్లలోని రసాల్ని పోసి వినియోగదారులందరికీ కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు. మరి అంతేకాదండి, చక్కెర, ఐసు కూడా కలపకుండా పళ్ల రసాలను తాజాగా అందించే రాజా పేపర్, అరటి, వెదురుతో చేసిన స్ట్రాలని ఇస్తున్నాడు. అలా వాడేసిన పళ్ళు, స్ట్రాలతో సేంద్రియ ఎరువుల్ని, నిమ్మ, నారింజ, కమల, బత్తాయి తొక్కలతో శుభ్రపరిచే ద్రావణాల్ని తయారు చేస్తున్నాడు. ఇక స్టాల్లో ఒకవైపు పళ్ల రసాలు, మరోవైపు సేంద్రియ ఎరువుల్ని విక్రయిస్తూ పలువురిని ఆకట్టుకుంటున్నాడు. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి అది సంగతి కార్యక్రమం. చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మడికలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఆత్మకథ.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

0: विष्णु एफएम 90.4।
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4లో మస్త్ టైం పాస్. మరి ఈ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికైతే నేను మీ ఆర్జ భవ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఈలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-7796-23-7295.
4: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
3: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
4: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్.

0: కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జి సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు మాస్ ద టైం పాస్. మరి ఈ రోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో అండి, గుడ్ ఈవినింగ్.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు అబ్దుల్ సాదిక్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను అండి.
1: సాదిక్ గారు, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే తెచ్చాము, మరి అడగమంటారా?
2: అడిగేయండి.
1: తలుపు లేదట, మరి కిటికీ కూడా లేదట, లోపల మాత్రం బంగారు బిడ్డ, అది ఏమిటి?
2: బ్యాంక్.
1: ఏంటండి?
2: బ్యాంక్.
1: ఎందుకంటారు?
2: ఏమో మరి ఆ పొడుపు కదా, అది మ్యాచ్ అయిద్దని చెప్పారు.
1: మరి బ్యాంక్కి తలుపు కిటికీలు ఉంటాయి కదండి. పర్లేదులేండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: డార్లింగ్ మూవీలో నుంచి ఏదైనా నీ తర్వాత ఆ సాంగ్ వినాలనుకుంటున్నాను.
1: డార్లింగ్ మూవీ నుండి
2: ఏదైనా నీ తర్వాత ఆ సాంగ్ ఉండిద్ది కదా.
1: ఏదైనా నీ తర్వాత సాంగ్ అండి.
2: అవునండి.
1: ఓకే, మరి లిజనర్స్ తో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
2: గుంటూరు పీపుల్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పు.
1: ఓకే అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: విషయం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
1: మేము చాలా బాగున్నామండి. పోలయ్య గారు మీరు ఎలా ఉన్నారు?
2: మేము కూడా సూపర్ ఉన్నాం మేడం.
1: మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
2: చెప్పండి మేడం.
1: ఓకే, మరి తలుపు లేదు, కిటికీ కూడా లేదట, లోపల మాత్రం బంగారు బిడ్డ, మరి ఏమై ఉంటుంది?
2: తలుపు లేదు, కిటికీ లేదు,
1: లోపల మాత్రం బంగారు బిడ్డ, మరి ఏమై ఉంటుంది?
2: బంగారు బిడ్డ. తలుపు లేదు, కిటికీ లేదు, లోపల మాత్రం బంగారు బిడ్డ.
1: అవునండి,
2: ఆలోచన చేయాల్సిందే.
1: సరే, మరి ఆ లోపు మీరు ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: ఈరోజు మేడం ముందుగా మా కూతురు రమ్య గారికి, అలాగే మా అల్లుడు వెంకట సుబ్బన్న గారికి 9వ పెళ్లి రోజు శుభాకాంక్షలు, 9 సంవత్సరాల పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం. వారు ఇలాగే నిన్ను నూరేళ్ళు ఆయుధార గష్టవశీలాలతో పిల్ల పాపలతో కలకాలం ఇలాంటి పుట్టిన పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మనస్ఫూర్తి కోరుకుంటూ, సంసారం ఒక సదరంగ మూవీ నుంచి,
1: ఆ మూవీ నుండి,
2: జానకి రాముల కళ్యాణానికి జగమే ఊయల ఊగదటే కాపాట మేడం.
1: ఓకే అండి. మరెవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికి, అలాగే మీకు విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి, మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికి హాయ్ చెప్తూ అందరికి బాయ్ మేడం.
1: ఓకే అండి. మీరు చెప్పిన వాళ్ళందరికి హాయ్ చెప్పేస్తూ అండ్ పెళ్లి శుభాకాంక్షలు చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక చక్కని పాటను అయితే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గురుశంకర్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి గురుశంకర్ గారు, ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం గారు. మీరు ఎలాగున్నారు?
0: మేము చాలా బాగున్నామండి.
1: ఓకే మేడం, మీరు అడిగిన క్వశ్చన్ కు అర్థం కావడం లేదు మేడం, నెత్తి గిరుకుంటున్నాను నేను. అర్థం కావడం లే,
0: అయ్యయ్యో
1: ఆలోచించేస్తున్నా కుదరడం లే మేడం. అలాగే పాలెం పోలయ్య గారి కూతురు రమ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం. ఇలా ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆనందంగా జీవించుతున్నాను మేడం. ఎందుకంటే పాప కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు, చాలా ఆనందంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెళ్లి పుస్తకం మూవీ నుంచి ఒక సాంగ్ వినిపించండి మేడం.
0: పెళ్లి పుస్తకం అండి?
1: పెళ్లి పుస్తకం.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన విష్ణు రేడియో వినే శ్రోతలందరికీ, మీకు అందరికీ పెద్ద హాయ్ మేడం. హ్యాపీగా ఉండాలి ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ అండ్ వాళ్ళకి పెళ్లి రోజుల శుభాకాంక్షలు చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందనపేట మండలం చీత్రాల గ్రామం దమ్మూరు వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: పేరేంటండి?
1: వెంకటాచారి, దమ్మూరు వెంకటాచారి.
0: ఓకే చారి గారు, మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగాను, విన్నారా?
1: అడగండి మేడం, చెప్తా.
0: ఓకే అండి. తలుపు లేదు, కిటికీ కూడా లేదట, లోపల మాత్రం బంగారు బిడ్డ, మరి ఏమై ఉంటుంది?
1: కోడిగుడ్డి అనుకుంటున్నా మేడం.
0: అవునంటారా? సరే, మరి ఆన్సర్ అయితే నేను లాస్ట్ లో రివీల్ చేస్తాను.
1: కోడిగుడ్డి అన్నా తేనె పట్టు అన్నా, ఈ రెండిట్లో ఏదన్నా అనుకుంటున్నా మేడం.
0: అవునా, సరే. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మాకు తోటరాముడు
0: ఆ మూవీ నుండి
1: ఓ బంగారు రంగుల చీలక అనే పాట.
0: మరి లిజనర్స్ కి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికి పెద్ద హాయ్ మేడం.
0: ఓకే అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఉమా మహేశ్వరి అండి, భీమవరం నుంచి.
0: ఏం పేరండి?
1: ఉమా మహేశ్వరి అండి, భీమవరం నుంచి అండి.
0: ఓకే ఉమామహేశ్వరి గారు, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
1: విన్నానండి.
0: మరి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: నాకైతే ఏం తట్టలేదండి ఇప్పటి వరకు.
0: అవునా? మరి
1: కోడిగుడ్డ అని చెప్పారు కదండి, అదన్నా అయి ఉండాలి, తేను పట్టు అయినా అయి ఉండాలి, నాకు కూడా అలాగే.
0: సరే అండి, ఆన్సర్ అయితే లాస్ట్ లో రివీల్ చేస్తాము.
1: నాకు సొంతంగా అయితే ఏమీ ఆలోచన రాలేదండి.
0: అవునా?
1: మీరు అలాగే అంటున్నారు కానీ మళ్ళీ లాస్ట్ లో మీరు చెప్పకుండానే బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు.
0: అయ్యా అవును,
1: నేనేమో వెయిట్ చేసి లాస్ట్ వరకు ఉంటున్నా కానీ మీరు చెప్పట్లా.
0: అవునా, ఈసారి అలా జరగకుండా చూస్తాంలేండి. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: జానీ మూవీలోంచి నీలో ఒక సగమయ్య అనే పాట ఉంది కదండి.
0: జానీ మూవీ అండి?

0: అవునండి.
1: మరి లిజనర్స్ కి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మీతో అందరికి కలిపి హాయ్ అండి.
1: ఓకే అండి, మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో.
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రిషి అండి, నేను ప్రకాశం నుండి కాల్ చేస్తున్నాను.
0: అవునా రిషి గారు, మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
1: విన్నామండి.
0: మరి దానికి ఆన్సర్ ఏమై ఉంటుందంటారు?
1: గుడ్.
0: ఏమోనండి, మరి ఆన్సర్ అయితే మేము లాస్ట్లో చెప్తాము.
1: ఓకే,
0: మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేము కోబేబీ నుండి మహా అద్భుతం సాంగ్ విన్నాం అనుకుంటున్నాం.
0: ఓకే అండి, మరి లిజనర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఏం లేదండి, అందరికీ హాయ్ చెప్పానని చెప్పండి ఒకసారి.
0: ఓకే అండి.

ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. ఇంటికే కాదు హృదయానికి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
3: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం.
2: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
3: నెల్లూరు జిల్లా కోవూరు మసీది నుంచి ఇస్మాయిల్ మేడం గారు.
2: ఎవరండి?
3: ఇస్మాయిల్ మేడం. ఎలా ఉన్నారు మేడం?
2: మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నాను మేడం. మాకు వర్షాలు లేవు మేడం. మీకు వర్షాలు ఉన్నాయా?
2: ఈ మధ్య అంతగా ఒక 1-2 డేస్ నుంచి ఏం పడట్లేదండి. ముందైతే పడుతూ ఉండేది.
3: మాకు అసలు వర్షమే లేదు మేడం, చినికే లేదు.
2: అవునా అండి, పడిద్దులేండి త్వరలో.
3: సెకండ్ ఎండాకాలం ఉన్నట్టుంది మేడం మాకు. మేడం గారు ఇయ్యాలా
2: చెప్పండి.
3: ఆల్ ఇండియా రేడియో వీరాభిమాని ఆయన ఆళ్ళగిడ్డ ముద్దుల బిడ్డ ప్రతి ఆకాశవాణిలో పేరు మోగుతుంటది పాలెం పోలయ్య గారు. ఆయన ఏకైక కుమార్తె మ్యారేజ్ డే సందర్భంగా ఆ పాపకు మా బంగారు తల్లి అని రమ్య పేరు 9వ సంవత్సరం మ్యారేజ్ డే శుభాకాంక్షలు ఆకాశవాణి తరఫున తెలపండి. ఆ పాపకి ఆయన భర్త పేరు నక్క సుబ్బన్న. సీత బాలకృష్ణ సినిమాలో సీతారాముల కళ్యాణం సినిమా పేరు, అదే టైటిల్ సాంగ్. ఆ పాప కోసం మన భానుముక్కల ముద్దుల బిడ్డ ఆయన సర్దార్ బాయ్ గారు నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి జాకీర్ అన్న గారు, మేము ముగ్గురు తరఫున పాపకి శుభాకాంక్షలు తెలపండి. పాప మరి ఎన్నో మ్యారేజ్ డేలు ఎన్నో మరి ఆమె సుఖ సంతోషాలతో 100 ఏళ్ళు గడపాలని చెప్పి మేము ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం.
2: ఓకే అండి.
3: ఓకే, ధన్యవాదాలు మేడం మీకు.
2: థ్యాంక్ యూ అండి. మరి శరణ్య గారికి అయితే పెళ్లి శుభాకాంక్షలు చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: రమ్య గారికి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం, ఖాదర్ భాషా మేడం నెల్లూరు నుంచి.
0: నమస్తే అండి ఖాదర్ భాషా గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, దేవుడి దయ వల్ల.
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: ఏం మేడం ఇలా?
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, వినలేదా?
1: లేదు మేడం, నేను ఇప్పుడే పెట్టా.
0: అవునా, సరే మరి అడగనా?
1: చెప్పండి.
0: తలుపు లేదు, కిటికీ కూడా లేదట, లోపల మాత్రం బంగారు బిడ్డ, మరి ఏమై ఉంటుంది? సరే అండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు? మరి లిజనర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: మన సర్దార్ బాయ్ గారికి, ఆళ్ళగడ్డ పోలయ్య గారు.
0: ఓకే అండి,
1: వాళ్ళకి హాయ్ చెప్పండి మేడం.
0: సరే అండి, మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఐఎస్పేట మండలం చంద్రలూరుపాడు మేడం. మాది నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి. మరి ఈ రోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాను
1: మేడం. కోడిగుడ్డు
0: అవునంటారా? మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
1: టైం కూడా అయిపోవచ్చు.
0: మరి ఈ రోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: కొండవీటి రాజా సినిమాలో
0: ఆ మూవీ నుండి
1: కొమ్మలికి కోయిలకి అనే పాట ఉంది మేడం, ఆ పాట వినిపించండి. మా మిత్రుడు బండారు తిమ్మూర్తులు గుప్తా గారికి, నెలమెలి వెంకటరెడ్డి గారికి, బుచ్చి తపలా మస్తాన్ బాయ్ గారికి, ఎఫ్ఎం సర్దార్ బాయ్ గారికి, మా బావది సోమనాథ్ జనార్దన్ గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి మేడం.
0: ఓకే అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

సో లిజనర్స్, మరి ఈ రోజు అడిగిన క్వశ్చన్ కి అయితే చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారండి. మరి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? మరి కరెక్ట్ ఆన్సర్ అయితే కోడిగుడ్డు అండి. అంతే కదండి, మరి దానికి తలుపు ఉండదు, కిటికీలు ఉండవు, కానీ లోపల మాత్రం బంగారు బిడ్డ. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు లైవ్ లో అయితే చాలా చక్కని పాటలు అయితే వినేసాం, అండ్ మంచి మంచిగా కబుర్లు అయితే చెప్పేసుకుందాం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ

0: അഞ്ജനി ടൈംസ്.
1: ഗ്ലോസി ഫിനിഷ്, ഗ്ലോസി ഫിനിഷ് ബുക്ക് മാച്ച്, 3D ഗ്ലോസി ഫിനിഷ്, മാറ്റ് ഫിനിഷ്, മാറ്റ് വുഡ് ഫിനിഷ്, വിട്രിഫൈഡ് ടൈൽസ് అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
3: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజేష్ రుజిత. లిజనర్స్, మరి ఇవాంటి థీమ్ మార్ కార్యక్రమంలో నేనైతే సూపర్ హిట్ తెలుగు తమిళ్ హిందీ సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ సూపర్ హిట్ తెలుగు తమిళ్ హిందీ సాంగ్స్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మరి ఆ సాంగ్స్ గురించి తెలుసుకునే ముందు ఈనాటి థీమ్ మార్ కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: లిజనర్స్, ఈనాటి థీమ్ మార్ కార్యక్రమంలో ఫస్ట్ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న ఫస్ట్ హిందీ సాంగ్ లవ్ యూ జిందగీ ఫ్రమ్ ద మూవీ డియర్ జిందగీ. జస్లీన్ కౌర్, అమిత్ తివారీ గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి కౌసర్ మునీర్ గారు అయితే లిరిక్స్ అందించారండి. అమిత్ త్రివేది గారు మ్యూజిక్ అందించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈనాటి థీమ్ మార్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ ఫస్ట్ తెలుగు సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ కనులను తాకే ఒకల ఫ్రమ్ ద మూవీ మనం. నాగ చైతన్య, సమంత అండ్ అక్కినేని నాగార్జున గారు కలిసి లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి అనూప్ రూపెన్స్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. మరి అజిత్ సింగ్ గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి వానమల్లి గారు అయితే లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ సాంగ్ ఈనాటి తీన్మార్క్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ సారే కే ఫాలసా ఫ్రమ్ ద మూవీ ఆర్ రాజ్ కుమార్. షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి ప్రీతం గారు అయితే మ్యూజిక్ అందించారండి. నకాష్ అజీజ్, అంతారా మిత్రా గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మయూర్ పూరి గారు లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈనాటి థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. నెక్స్ట్ తెలుగు సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ చూలెంగే ఆసమా జానే మన్ జాని జా కే రహా ప్యార్ కర్ రే సమా, ఫ్రమ్ ద మూవీ టెంపర్. జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ కలిసి లీడ్ రోల్ గా నటించిన ఈ మూవీకి అనూప్ రూపెన్స్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. అద్నాన్ సామి అండ్ రమ్య గారు కలిసి ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి విశ్వ గారు అయితే లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ ఈనాటి తీన్మార్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: లిజనర్స్, మరొక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదండి. మరి ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే అవడానికి రెడీగా ఉంది. విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలనియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ హిందీ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ సనమ్ రే మూవీ నుంచి టైటిల్ సాంగ్. పుల్కిత్ సామ్రాట్ అండ్ యామి గౌతమ్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి మిథున్ గారు అయితే మ్యూజిక్ అందించారండి. అజిత్ సింగ్ గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి మిథున్ గారు లిరిక్స్ అందించారు. వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. లిజనర్స్ అండ్ ఎంజాయ్.

ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. మరి నెక్స్ట్ తెలుగు సాంగ్ గా మనం ముందుకు రాబోతున్న సాంగ్ ఏమిటి హడావిడి ఎదల్లోన ఎందుకి హరి బరి నరాల్లోన ఫ్రమ్ ద మూవీ ఊహలు గుసగుసలాడే. నాగ శౌర్య, రాశి ఖన్నా అండ్ శ్రీనివాస అవసరాల గారు లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి కళ్యాణి కోడూరి గారు అయితే మ్యూజిక్ అందించారండి. దీపు అండ్ శ్రావణి గారు జంటగా ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని ఆనంద్ శ్రీరామ్ గారు రచించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఈనాటి తీన్మార్క్ కార్యక్రమంలో మీకోసం విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. మరి ఇప్పుడు ఈనాటి తీన్మార్ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి తమిళ పాట అయితే రాబోతుందండి, విని ఆనందించండి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: ఒక లవ్లీ సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. మరి ఈనాటి థీమ్ వర్క్ కార్యక్రమంలో లాస్ట్ సాంగ్ గా మన ముందుకు రాబోతున్న సాంగ్ ముకాబ్లా ఫ్రమ్ ద మూవీ స్ట్రీట్ డాన్సర్ 3D. వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్, ప్రభుదేవా గారు లీడ్ రోల్స్ గా నటించిన ఈ మూవీకి తనిష్క్ బాగ్చి గారు మ్యూజిక్ అందించారండి. యష్ నర్వేకర్, పరంపర థాకూర్ గారు ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి షబీర్ అహ్మద్, తనిష్క్ బాగ్జీ గారు లిరిక్స్ అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. లిజనర్ ఎంజాయ్.
4: We are the sounds of the streets.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. మరి ఇదండి వాళ్ళ టీన్ మార్ కార్యక్రమం. మరి రేపు ఇదే సమయానికి మళ్ళీ ప్రసారమయ్యే టీన్ మార్ లో సూపర్ హిట్ తెలుగు, తమిళ, హిందీ సాంగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
4: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
3: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.